0: అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ శ్రీనివాసరావు.
1: పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు వేరువేరుగా లేఖలు రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గిరిరాజ సింగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన మే నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామని, 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ఈ నెల 15న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల రూపాయల పరిహారం, R&R ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అలాగే పలువురు లబ్ధిదారులకు R&R కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను కూడా ముఖ్యమంత్రి అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం, R&R ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిట్మెంట్ ఉంది, నిర్వాసితుల మీద అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న వేరువేరుగా లేఖలు రాశారు. ఏపీలోని ఫ్లూ క్యూడ్ వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రులకు లేఖలో వివరించారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానం వల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్పష్టం చేశారు. సిగరెట్లపై GST రేటును 28% నుంచి 40% పెంచడంతో పాటు కేటగిరీ పొడవును బట్టి ఎక్సైజ్ డ్యూటీని 1000 సిగరెట్లకు 2050 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు పెంచడంతో పొగాకు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వెల్లడించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ది పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 18న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ది పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలి అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ది రంగానికి మరో కీలక ముందడుగు పడింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 ప్రధాన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990.83 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందులో భాగంగా 497.71 కోట్ల రూపాయలు కేంద్ర సాయం మంజూరైంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా విశాఖపట్నం నగరం మరియు మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కానున్నాయి. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని, పర్యావరణ రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంచారు.
0: అమరావతి జిల్లా సమాచార లేఖ విన్నారు రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు.

0: ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2255533, మరో నెంబర్ 2968990, ఎస్టీడీ కోడ్ 08554. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే. హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
1: కృష్ణా జిల్లా ముదిగు భూమండలం నక్కలపల్లి నుంచి.
0: యంగమణి గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. నువ్వు బాగున్నారు సార్?
0: బాగున్నాను యంగమణి గారు.
1: పాట రౌడీ అల్లుడు ఉందే సార్?
0: రౌడీ అల్లుడు ఉంది. రౌడీ అల్లుడు, రౌడీ అల్లుడులోంచి ఏ పాట?
1: అదే పాట ఇది సార్,
0: చిల్లుక్క క్షేమమ్మా
1: లవ్
0: మీ మై హీరో అనే
1: పాట. ఏంటి సార్?
0: ఇంకేమి యంగమణి గారు
1: సార్?
0: చెప్పండి.
1: సత్యసాయి జిల్లా ముదిగు భూమండలం నక్కలపల్లి నుండి యంగమూని, శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, ఓష్ణవి, జోషిరెడ్డి, పూజ ధనంజయ, ఇష్క, అశ్విని, వచ్చేసి పెరిగిల శ్రీనివాస సార్.
0: అంతేనా?
1: నాడపల్లి నుండి భాగ్యమ్మ, వరలక్ష్మి.
0: ఎవరో చెప్పించినారు బాగా పేర్లన్నీ. ఓకే యంగమణి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం
1: సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు
1: సార్? మా పేరు సులా పవన్ కుమార్ సార్.
0: పవన్ కుమార్ గారు ఎక్కడి నుంచి
1: సార్? ధర్మవరం శాంతినగర్ గంగామూడి దగ్గర నుంచి సార్.
0: ఓకే, చెప్పండి పవన్ కుమార్ గారు.
1: ఏదండి?
0: హలో.
1: ఒక్కడు సార్?
0: ఒక్కడు. అందులో వచ్చే పాట ఇది? మాయ చేసావు గాని.
1: అవును సార్.
0: వర్షం బాగా పడిందే పవన్ గారు?
1: పడింది సార్. మీకు సార్ అలాంటి పనులు పడిందా సార్?
0: వాయించి పడేసింది.
1: ఇక్కడ కూడా అంటలే సార్.
0: సుమారుగా ఎంతసేపు పడింది కదా? రాత్రి సాయంత్రం నుంచి పడింది రాత్రి అంతా. కరెంట్
1: 6:30 ఆ మధ్య నుంచి పడింది సార్.
0: అవును, కరెక్టే. కరెంట్ వచ్చిందా?
1: వచ్చింది సార్.
0: ఓకే ఓకే పవన్ గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: వింటున్న శ్రోతలందరి కోసం సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ సార్.
0: వచ్చింది.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.

0: మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు?
0: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
1: శ్రీకాకుళం నుంచి?
0: అవును సార్. బాగున్నారండి?
1: బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
0: చాలా చాలా బాగున్నాం సార్.
1: చెప్పండి భాస్కర్ రావు గారు, ఏ పాట విందాం ఈరోజు?
0: శివ
1: శివ
0: ఎన్ని ఎల్లో అని సాంగ్ ఉంటుంది.
1: శివ ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో. ఓకే. వర్షం పడిందా అండి శ్రీకాకుళంలో? హలో భాస్కర్ రావు గారు, హలో.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు
2: సార్? కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగుడన్న గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
1: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు.
2: మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశాన్ని స్టాఫ్ కూడా నమస్కారాలు సార్.
1: నమస్కారం అండి.
2: సార్ గ్యాంగ్ లీడర్ సార్ సినిమా పేరు.
1: గ్యాంగ్ లీడర్?
2: అవును సార్.
1: ఓకే. భాస్కర్ రావు గారు ఎన్ని ఏళ్ళలో పాట అడిగారు, అది విన్నాక విందామా?
2: ఎట్లా సార్?
1: ఓకే.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: అదే సార్, కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగడం గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. వారం కొద్ది పైకి పోయింది సార్. ఇంతకుముందు 3 వారాలు వచ్చినాయి సార్. మొన్న కూడా పొద్దున్న మాడమైంది సార్, కానీ మాకు రాలేదు సార్. పెద్ద

0: అంటే అవతల సైడ్ ఎమ్మూరు సైడ్ అట్లా పడింది సార్, మాకు లేదు సార్.
1: వాన పడలేదా మీకు?
0: లేదు సార్, మాకు లేదు సార్. మొన్న పొద్దున్న వచ్చిన వాన ఎమ్మూరు ఆ సైడ్ పడింది సార్, మాకు లేదు సార్.
1: అవునా? మాకు అనంతపురంలో అయితే వాయించేసింది బాగా.
0: పర్లేదండి సార్, మాకు కానీ 3 ఎన్ఎల్ పండాయి, కొంచెం కూల్ గా ఉంది సార్. సార్ గ్యాంగ్ లీడర్ సార్ సినిమా పేరు.
1: గ్యాంగ్ లీడరా? అందులోంచి?
0: అవును సార్, సండే అనన్నరా సరి శాశ్వత అనే పాట ఉంటుంది సార్.
1: సండే అనన్నురా ఆ పాట లేదు. వానా వానా ఉంది, పాప రేట్
0: అదేంటి సార్, అదేంటి సార్, అదే పర్లేదండి సార్.
1: వానా వానా
0: మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్లకు నమస్కారాలు సార్. ఈ పాట మీకోసం మా కోసం వింటున్న అందరి కోసం సార్.
1: ఓకేనండి హర్నాథ్ రెడ్డి గారు, వానా వానా వచ్చేస్తుంది పాట వినండి. రైట్, ఓకే.

శ్రోతలకు గమనిక. ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతినిద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. అలాగే 11:30

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట 134వ సంచిక ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం. హలో, హలో,
4: హలో, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీ సాయి ప్రసాద్ గారు.
0: వెరీ గుడ్ మార్నింగ్ హరినాథ్ బాబు సార్, బాగున్నారా?
4: నమస్తే. ముఖ్యంగా ఈరోజు ఏమంటే శాస్త్రి గారు 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇవాళ
0: పదవి
4: సందర్భంలో కన్వే మై బెస్ట్ విషెస్.
0: అవునా,
4: విషింగ్ హిమ్ ఏ ప్రాస్పర్ లైఫ్.
0: ధన్యవాదాలు, ధన్యవాదాలు హరినాథ్ బాబు గారు.
4: ఆన్ బిహాఫ్ ఆఫ్ లీజర్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో.
0: అవును అవును, 35 సంవత్సరాల పాటు సార్ సుదీర్ఘ సేవలు అందించారు ఆకాశవాణికి. ఎంతో మంది అభిమానులు ఆయన సంపాదించుకున్నారు.
4: మాకు నిజంగా సార్, ఆయన పెట్టే పాటలు అపురూపమైనవి.
0: అవును,
4: మాకు ఈ పాటలు ఎవరు భర్తీ ఎవరు ఫిల్అప్ చేస్తారా అని చాలా బాధగా ఉంది.
0: మేము వేస్తాంలేండి.
4: ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ది అదర్స్.
0: ఓకే,
4: సెలక్షన్ ఆఫ్ చాయిస్ ఇస్ డిఫరెంట్.
0: అవును అవును అవును,
4: ఐ అప్రిషియేట్ దట్ సార్. నాకు ఇప్పుడు చక్రవాణిలో పాట వెయ్యాల జంపాల ఊగరావయ్య.
0: చక్రపాణె.
4: అవును సార్.
0: ఓకే, భానుమతి గారు పాడిండేది.
4: కోరిన శ్రోతో సార్
0: చెప్పండి.
4: జాగర్ల శ్యామసంగ శాస్త్రి తరపున కూడా
0: సార్ తరపున కూడా ఓకే.
4: అన్నాస్ బాబు, హర్షవర్ణ, ఎస్వి ప్రకాష్ అండ్ మై ఫ్రెండ్స్.
0: ఓకేనండి,
4: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
0: రావూరి భరద్వాజ్ గారు రచించిన పాట ఇది.
4: సార్, ఈ విషయం ఎప్పుడో చెప్తున్నా మీ డైరెక్టర్ గారికి.
0: ఏమని,
4: వారము ఆదివారము ఒకే అనౌన్సర్ ఉండాలా? నిన్న చేసిన వాళ్ళైతే మీరు పట్టుకుంటారు, చేసినావు కదా అని.
0: అవును, కరెక్ట్.
4: దానికి కరప్షన్ మాదిరి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది రోజుకు ఒక అనౌన్సర్ మారిస్తే.
0: అవునవును, తెలియదు కదా మాకు, ఎప్పుడో ఎప్పుడు వస్తే తెలియదు.
4: వచ్చిన ఆయన కొత్త ఇన్కాస్ట్ చేసుకుంటాడు.
0: అవును, కరెక్ట్.
4: ఐ డోంట్ లైక్.
0: కరెక్ట్
4: కరెక్ట్. అట్లీస్ట్ ఫర్ 1 వీక్.
0: అవునవునండి, కరెక్ట్.
4: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
0: ఓకేనండి హరినాథ్ బాబు గారు, మీరు కోరిన పాట వస్తుంది చక్రపాణి చిత్రం నుంచి, వినండి.
4: నమస్తే,
0: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: హలో సార్.
0: చెప్పండి. నార్పల్ నుంచా? నూరా గారా?
1: భవాని సార్.
0: భవాని గారా, క్షమించాలి. భవాని గారు నిన్న కూడా చేశారు కదా మీరు?
1: అవును సార్, అవును సార్.
0: చెప్పండి భవాని గారు, ఇంకొకరు కాల్ తీసుకుందనా?
1: సరేలే సార్.
0: ఓకే, థ్యాంక్ యూ. హలో, హలో, నమస్తే అండి. మీ సిగ్నల్ సరిగ్గా లేనట్లుంది మీకు. హలో
2: సార్.
0: చెప్పండి.
2: బాగున్నారు సార్?
0: బాగున్నా. ఎవరండి?
2: నేను సార్, ఓబిరెడ్డి సార్.
0: ఓబిరెడ్డి?
2: అవును సార్.
0: ఎక్కడి నుంచి?
2: కడప సార్.
0: కడప. ఓబిరెడ్డి గారు
2: సార్,
0: చెప్పండి. ఓబిరెడ్డి గారు బాగున్నారా?
2: బాగున్నాను సార్.
0: ఎన్ని రోజులు ఏం చేసి కాల్?
2: 2 నెలలు సార్.
0: అవునా, ఓకే. చెప్పండి ఉబిరెడ్డి గారు, ఏ పాట విందాం?
2: ఇది ఏదంటే, ఇది మేదర చంద్రకాంత్ చిత్రంలో
0: పుణ్యభూమి
2: పుణ్యభూమి నా దేశం అనే పాట కావాలి సార్.
0: ఇంతకుముందు కూడా ఎప్పుడూ అడిగారు ఈ పాటని, మీరే నాకు బాగా గుర్తుంది.
2: అవును సార్.
0: ఈ పాట మీ ఫేవరెట్ సాంగా?
2: సార్ బాగుంది సార్, రామారావు అంటే నాకు అభిమానం.
0: అవునా, మరి రామారావు గారి పాటలు చాలా ఉన్నాయి కదా, మంచి మంచి పాటలు
2: ఉన్నాయి.
0: ఈ పాట దేశభక్తి గీతం కాబట్టి మీకు ఇష్టమా?
2: అవును సార్.
0: ఓకే ఉబిరెడ్డి గారు.
2: సార్ బాయ్ సార్.
0: బాగుపడింది వానా కడపలో?
2: మొన్న ఒక రకంగా పడింది సార్.
0: నిన్న?
2: నిన్నేమో ఊరికి మబ్బులు పట్టింది.
0: అంతే, వర్షం పడలే. ఓకే ఓకే ఓకే. ఉబిరెడ్డి గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
2: విందాం సార్. బాయ్ సార్.
0: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: సార్ గుడ్ మార్నింగ్ సార్, సాయి ప్రసాద్కి నమస్కారం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: ఉల్లికల్ గ్రామం, సింగనాల మండలం, అనంతపురం జిల్లా.
0: ఉల్లికల్ నుంచి పేరు?
1: వెంకటకృష్ణమూర్తి. సింగనాల
0: వెంకటకృష్ణమూర్తి గారు.
1: మాట్లాడినాం సార్ చాలా సార్లు.
0: చాలా సార్లు మాట్లాడారా? ఓకే ఓకే, అవునవును, ఉల్లికల్ నుంచి ఉంది, గుర్తుంది. చెప్పండి కృష్ణమూర్తి గారు, ఏ పాట విందాం?
1: సార్ దసరా బుల్లోడే సార్.
0: దసరా బుల్లోడు. ఉల్లికల్లో బాగా వాన పడిందా?
1: ఫుల్ సార్, 4 నుంచి 6:30 వరకు.
0: నిన్న సాయంత్రమా?
1: అవును సార్, 4 గంటల నుంచి 7 గంటల వరకు వచ్చింది.
0: ఓకే, బాగా అన్ని వాగులు పొంగుతూ ఉంటాయి.
1: ఇంకా 2 వర్షాలే కదా సార్ ఇవి.
0: అవును,
1: బాగా భూమి మింగుతుంది సార్. ఇంకా ఇప్పుడు
0: బాగా పదునైతుంది కదా బాగా.
1: రెండు పదులు సార్. ఇప్పుడు మొన్న కృత్రికా కార్తలో రోహిణి మృగ అట్లా వచ్చింది సార్. ఆ కార్త మీద
0: ఆరుద్ర కార్త
1: రోహిణి రోహిణి కన్నా ముందు కార్తలో వచ్చింది సార్. మళ్ళీ ఈ రోహిణి కార్తలో వచ్చింది.
0: అవును,
1: మళ్ళీ వచ్చి రోహిణి పోదాలి కదా సార్. ఇది ఎనిమిదో తేదీ మళ్ళా ముగసిరి వస్తారు సార్.
0: ఓకే కృష్ణమూర్తి గారు, ఏ పాట అందులోంచి దసరా బుల్లోంచి?
1: నల్లవాడే అమ్మమ్మ.
0: నల్లవాడే. ఓకే కృష్ణమూర్తి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: అవును సార్, 3 నెలలే సార్ తగలే లైన్ మాకు.
0: ఈరోజు తగిలిందా?
1: అవును సార్,
0: చాలా సంతోషం మీకు లైన్ తగిలినందుకు. అందుకోసమనే కొంతమంది గ్యాప్ తీసుకొని చేస్తూ ఉంటే మీలాంటి వాళ్ళకు కూడా కాల్ ధర తగులుతుంది.
1: అవును సార్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది దసరా బుల్లోడు చిత్రం నుంచి, వినండి మరి.
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటుంది.
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: హలో, అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
4: హలో సార్, నమస్తే.
3: నమస్తే, ఎవరు
4: సార్? ధర్మవరం సార్.
3: ధర్మవరం నుంచి?
4: మేక శివయ్య మాట్లాడుతున్నాను సార్.
3: శివయ్య గారు నిన్న కూడా చేశారా మీరు?
4: లేదు సార్, చేయలేదు. నేను 3 వారాలు అవుతుంది మీతోటే మాట్లాడినా కదా.
3: అవునవును, శివయ్య.
4: బంగారు కలలు సార్ సినిమా.
3: బంగారు కలలు, అందులోంచి
4: మంచితనానికి తావే లేదు ఘంటసాల పాడిన పాట.
3: బంగారు కలలునా
4: సార్? నాగేశ్వరరావు.
3: బంగారు కానుక ఉంది.
4: బంగారు కలలు ఉండదు సార్ మన దగ్గర.
3: బంగారు కలలు, బంగారు కలలు, అందులో చెప్పాడు మంచితనానికి.
4: మంచితనానికి సార్?
3: ఓకే ఓకే, చెప్పండి శివయ్య గారు. ఇంకా ఎవరు ఇష్టమైన పాట?
4: అందరూ బాగున్నారా?
3: మీరంతా ఎట్లున్నారు?
4: బాగున్నాం సార్. రాత్రి ఫుల్ వర్షం బాగుపడింది సార్
3: ధర్మవరంలోనా?
4: అవును సార్, భారీ 3 గంటల సేపు వర్షం పడింది.
3: రోడ్డు మీదకి నీళ్ళు వచ్చినాయా?
4: భారీగా.
3: కరెంట్ వచ్చిందా లేదా? ఇంకా
4: లేదు సార్, రాలేదు సార్. యాప్లో ఇంటాండా?
3: అవునా, ఓకే. అంటే నిన్న సాయంత్రం పోయి ఉంటుంది కదా కరెంటు?
4: రాత్రి 10:30 వచ్చింది సార్ మళ్ళాను.
3: వచ్చిందా?
4: మళ్ళీ ప్రొద్దున్నే పోయింది, ఇంకా రాలేదు.
3: ఓకే ఓకే. చెట్లు కూలిపోయి ఉంటాయి కదా, రిపేర్లు ఉంటాయి చేస్తూ ఉంటాయి. చెట్లు కూలిపోయి ఉంటాయి చాలా చోట్ల.
4: చాలా చోట్ల, ఎందుకంటే మాకు ఈ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువ చెట్లు ఉన్నాయి. అవన్నీ కొమ్మలన్నీ సుమారు పోయినాయి సార్.
3: ఓకే ఓకే ఓకే శివయ్య గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది.
4: ధన్యవాదాలు సార్.
3: ఓకేనండి.

0: హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 10:55 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. అలాగే 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట 134వ సంచిక ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడేది? నమస్తే,
4: నా పేరు చారుమల ఓబ్లేస్ సార్, కుమ్మెత నుంచి.
0: కుమ్మెత,
4: బాగున్నారా సార్?
0: బాగున్నామండి ఓబ్లేస్ గారు.
4: సార్ సినిమా పేరు వచ్చేసి ఒకటో నెంబర్ కుర్రాడు.
0: ఒకటో నెంబర్ కుర్రాడు ఓబ్లేస్ గారు చాలా రోజుల తర్వాత చేసినట్టున్నారా మీరు?
4: అవును సార్, కొంత గ్యాప్ ఇవ్వలేదు సార్, అవకాశం ఇవ్వాలి.
0: అవును ఓబ్లేస్ గారు అంటే నిన్న ధర్మవరం నుంచి ఓబ్లేస్ గారు చేశారు మీరే అనుకుని. ఓబ్లేస్ అంటే చారుగుండ్ల ఓబ్లేస్ అని మాకు అంటే మీ ఉత్తరాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు కదా కుమ్మెత నుంచి. కుమ్మెత, కుమ్మెత నర్సాపురం. కుమ్మెత నర్సాపురం నుంచి కూడా ఎక్కువ మంది శ్రోతలు ఉన్నారు, ఉత్తరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
4: నర్సాపురంలో ఉన్నారు సార్ మన శ్రోతలంతా.

0: కాబట్టి పక్కనే ఉంటుంది, రేడియో వింటూ మా పని మేము చేసుకుంటూ ఉంటాం సార్.
1: అవును, చాలా సంతోషం అండి. చెప్పండి అభిలేష్ గారు, అందులో ఏ పాట? ఒకటో నెంబర్ కుర్రాడు నుంచి
0: నెమలి కన్నోడ అనే ఒక పాట ఉంది సార్.
1: నెమలి కన్నోడ. ఓకే అభిలేష్, బాగా వర్షం పడిందా కుమ్మెతలో?
0: పడింది సార్, నిన్న 4 గంటలు పడింది సార్ మాకు. గాలి ఎక్కువ సార్, వర్షం ఎక్కువ కానీ గాలి ఎక్కువ.
1: గాలి ఎక్కువ, వర్షం కూడా బాగా పడింది అనంతపురం నగరంలో. వర్షం కూడా
0: కొద్దిగా తక్కువ సార్.
1: ఉత్త గాలి ఎక్కువ వచ్చిందా? ఓకే ఓకే ఓకే అభిలేష్ గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
0: విందాం సార. థ్యాంక్ యూ సార్ అందరి కోసం ఈ పాట.
1: ఓకేనండి, ధన్యవాదాలు.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో,
4: నమస్కారం సార్, బాగున్నారండి?
3: బాగున్నామండి.
4: నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మైదిపట్నం.

0: నుంచి మాట్లాడుతున్నాను.
1: శ్రీనివాస్ గారు బాగున్నారా?
0: బాగున్నాను సార్.
1: మీరు సెక్యూరిటీ గార్డ్ కదా?
0: అవును సార్, అవును.
1: శ్రీనివాస్ గారు చెప్పండి.
0: రాముడు భీముడు ఈ చిత్రంలోనండి?
1: రాముడు భీముడు రామారావు గారిదే, బాలకృష్ణ గారిదే?
0: రామారావు గారు అండి.
1: ఓకే. అందులో భలే భలే సిగరెట్ సరదా సరదా సిగరెట్ అది. ఓకే, వినిపిస్తాను శ్రీనివాస్ గారు. హైదరాబాద్ లో వర్షం పడిందా?
0: లేదు సార్, అక్కడ అప్పుడప్పుడు సిరిజలు పడుతున్నాయి, మళ్ళీ ఉడుకొస్తుందండి.
1: మళ్ళీ ఉడుకొస్తుంది. హైదరాబాద్ లో వర్షం పడిందంటే ఇంకా రోడ్లన్నీ జలమయమే కదా?
0: అవును సార్, డ్రైనేజీ వ్యవస్థ ఉందండి ఇక్కడ. దానివల్ల రోడ్డు మీద నీరు పారుతుంది ఎక్కువ వరకు.
1: అవునవునవును. శ్రీనివాస్ గారు మీరు కోరిన పాట వస్తుంది, విందామా మరి?
0: ఓకే సార్, ధన్యవాదాలు.
1: మంచిదండి.

శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా మీరు కోరిన సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. యాత్ర సృజనాత్మక శబ్ద చిత్రం వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సమర్పణ శ్రీ ఎస్బి శ్రీరామమూర్తి. వినే ముందుగా కొన్ని వాణి

0: ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి.

0: www.delhi-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడువుల తామర
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
8: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
9: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
10: ఆర్బీఐ అంటుంది.
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
11: యాత్ర, సృజనాత్మక శబ్ద చిత్రం, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ సి శ్రీకాంత్, గానం శ్రీమతి ద్వారం ఎన్విజే లక్ష్మి, నిర్మాణ సహకారం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, సాంకేతిక సహకారం శ్రీ డివి సత్యనారాయణ, ఇతివృత్తం రూపకల్పన సమర్పణ శ్రీ ఎస్బి శ్రీరామ్మూర్తి. యాత్ర, సృజనాత్మక శబ్ద చిత్రం.

0: Ne kadar? Kovboy.
1: నీ ఆలోచనలతోనూ నీ స్పర్శల జ్ఞాపకాలతోనూ అలసిపోయాను. ఒంటరితనం హేమంతం, ఎదురు చూడటమే శిశిరం. కొండ కోన శిఖరాలు లోయలు నీకోసమే అన్వేషణ, ఎడతెగని అన్వేషణ. ఉన్నదేదో శిశిరమే కావచ్చు, హేమంతం మూయవచ్చు, కానీ అల్లంత దూరంలోని వసంతం అందకపోతుందా?

మనం మరోసారి మన అనుభవాల తల్లిపుతుల్లో పుట్టకపోతే బతుకు పుస్తకంలో మన ఉనికి ఓ తెల్లని కాగితమే కదా. ఈ దశలో నా అన్వేషణ హేమంత శిఖరాల నుంచి దిగి రెళ్ళు పూల శరత్తు నిండిన లోయల్లోకి. అవును, అక్కడైనా దొరుకుతావా?

0: ఎన్ని యుగాలైనా
1: తడిచిపోతున్నావు
0: నువ్వు చౌకాశం.

ఇది నా గోపి కోసం వెతుకులాట. నేనిప్పుడు ఆశా స్వప్నం గొడుగు ధరించిన దాన్ని, సౌందర్య వర్షంలో తడుస్తున్న దాన్ని. నువ్వు ఈ వాన కోసం ఎక్కడో హరివిల్లు గొడుగు ధరించి బహుశా నా కోసం ఎదురు చూ.

0: పువ్వులు చూడు తెల్లారుగాని ఎలా విచ్చాయో,
1: సీతాకొక చిలుకలు చూడు ఎలా చిలుస్తున్నాయో,
0: నీ చుట్టూ నాలా
1: నా నాతో నీలాగా నీ చుట్టూ నాలాగా.

വേക്കുവ പൊത്തു എന്ത രമ്യം ഈ ഗാലി സ്പർശലോ നീ പരിമളം പോൽച്ചകളും ഇങ്കെന്ത ദൂരം నా మజిలి ఇంకెంతో దూరం లేదని ఈ మైదానాల కవతల ఊగే పూల పరిమళం ఆహ్వానిస్తూనే ఉంది. ఈ పరుగులు నా అలసట కవతల కౌగిలి ఉంది. అది నా విశ్రాంతి మందిరం.

0: ఎక్కడున్నావు?
1: ఇక్కడే.
0: అబ్బా, ఏంటి దాగుడు మూతలు?
1: వెతుక్కోమని.
0: నా వల్ల కాదు బాబు.
2: నా ప్రాణమా, నీ చెయ్యి అందుకున్నాను. ఇక పరుగులు లేవు, పాదాల గాయాలు లేవు. నువ్వు నేను తప్ప లోకమే లేదు. స్మరణ లేదు, మరణం లేదు. మిగిలిందల్లా పెదవుల మృదుల స్పర్శ, చేతిలో చేయి, కౌగిలిలో హాయి. ఇక నీ ఇష్టం. దిగంతాల వరకు నీతో ప్రయాణానికి సిద్ధం.

పూలా తెలుగు పైన కులుకు నడకలు కోరేలా మనకు పాడే తరుణ మీదో దరిసి కువకువలాడే కన్నుల నిండా కలలు పండే మలుపు మలుపులు దాడేలా గగనమంతా పరిమళాలే కురిసి తనువులు నింపేనే శివురు శివురు కసన్నాయి పిలిచి

0: యాత్ర సృజనాత్మక శబ్ద చిత్రం విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ శ్రీ శ్రీకాంత్, గానం శ్రీమతి ద్వారం ఎన్విజే లక్ష్మి, వ్యాఖ్యానం రామం ఏ శారద, నిర్మాణ సహకారం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, సాంకేతిక సహకారం శ్రీ డివి సత్యనారాయణ, వాద్య సహకారం కీబోర్డ్ పిఎస్ పీటర్, ఎం నవీన్ కుమార్, రిథిమ్ బాక్స్ పి జాన్ భూషణ్, గిటార్ పి క్రైస్ట్ ఆచార్య, ఫ్లూట్ పిట్ల కుమార్ సాయి కోటి, ప్యాడ్స్ ఎల్ రత్నాకర్ దాస్, సంతూర్ కెవి ముత్తు, సితార్ పాండురంగ ముతాలిక్, గాత్ర సహకారం ఎన్ శివలీల, ఎల్ శారద, పి శాంతిశ్రీ, బి ఉదయ్ కుమార్, టి సుధీర్, ఎన్ రామారావు. ఇతివృత్తం రూపకల్పన సమర్పణ శ్రీ ఎస్బి శ్రీరామ్మూర్తి.
1: మీరు విన్న ఈ సృజనాత్మక శబ్ద చిత్రం 1997 ఆకాశవాణి వార్షిక పోటీల్లో సృజనాత్మక విభాగంలో మొదటి బహుమతి పొందింది.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజంకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటులు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కొటాక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలస్వామిలకు పద్మభూషణ్ లభించింది.

0: శ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖులలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బుల్లర్, టాగారాం భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ నిర్ణయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: ఈ సుధార పీడీఎస్ కే సిస్టమ్ మే పూరే డెలివరీ సిస్టమ్ మే లాజిస్టిక్స్ మే ట్రాన్స్పోర్టేషన్ మే మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఆర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ మే ఆర్ పీడీఎస్ ఏక్ ఏసీ వ్యవస్థా హై జిస్మే కేంద్ర ఆర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే హై. దూర్ దరాజ్ కే క్షేత్ర హో, మహిళాయే హో, వంచిత్ హో, సబ్కో కవర్ కియా జాతా హై.
0: ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
1: దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికారవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తోందని చెప్పారు. చొరబాట్లను అడ్డుకొనడానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు.
0: స్టాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేస్తూ,
3: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా

0: అలవంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
1: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని, చట్టబద్దమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి

0: అనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
1: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళన ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఏ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చునని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
2: బచ్చో కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జానకారీ మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కి మాధ్యమ సే ఉన్కి ఆన్సర్ షీట్ ఉన్కి హాత్ మే ఆయే, యే ఓఎస్ఎం కి వ్యవస్థ హై. పహలీ బార్ దేశ్ మే సీబీఎస్ఈ నే ఇస్కో ప్రయోగ్ కియా, ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కర్ ఆ జాయేగా. హమ్ ఏక్ భీ విద్యార్థి కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడేంగే.
0: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్, కార్యదర్శి శీశ్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల వివరాలను తొలగించి పారదర్శక ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: స్టేట్ కే రూప్ మే ఆంధ్ర కో కైసే డెవలప్ కియా జా సక్తా ఔర్ కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై. హమ్నే ఏక ధర్మావరణ మే అప్రూవ్ కియా హై క్లస్టర్, ఏక ఔర్ క్లస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్ర ప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా మినిస్టర్ సాహెబ్ సే చర్చా కర్నా ముఖ్యమంత్రి సే బాత్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్ర ప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
0: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది.
1: పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందని అన్నారు.

0: వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
1: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య మాట్లాడుతూ కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
0: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. ఈ సంవత్సరం ఋతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను శుక్రవారం న్యూఢిల్లీలో IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య, దక్షిణ, ద్వీపకల్ప, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

10:19 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ హరివిల్లు ప్రోగ్రాంలో. మరి హరివిల్లులో మొట్టమొదటిగా నేను అడిగిన ప్రశ్న, మిడ్ నైట్ సన్, అర్ధరాత్రి సూర్యుడు కనిపించే దేశాలు ఏవో మీకు తెలుసా? మరి తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662 4111 4కి అన్నాను. మరి ఇంకా మెసేజెస్ అయితే వచ్చాయి. ఎవరెవరు మెసేజెస్ చేశారో ఒకసారి చదివి వినిపించేస్తాను.

పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ గారు, శ్రీదేవి గారు, శైలజ గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లలిత మురళి భాను గారు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సాత్విక్ గారు పొదిలి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెదపరిమి, అంటార్క్టికాలో కనిపిస్తుందా? సో చెప్పాలి అంటే నార్త్ ఆర్టిక్ రీజియన్లో కొన్ని కంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అంటార్క్టికాలో అది కూడా పెద్ద కాంటినెంటే కానీ ఎక్కువగా నివాస స్థానాలు అయితే ఏమి ఉండవు కదా. సో ఇంకా చూద్దాం, ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారో. ఆన్సర్ ఈజ్ అమెరికా. అమెరికాలో అయితే కనిపించదు కానీ అమెరికాకు సంబంధించిన ఒక దేశంలో అయితే కనిపిస్తుంది అనమాట. అది చెప్తాను లాస్ట్లో. సరోజినీ గారు మెసేజ్ చేశారు కిస్తారం నుంచి. వేటపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు ఆశాశ్రీ.

శ్రీనివాస్ గారు బెంగళూరు అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కానూ నుండి తాతారావు గారు గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నార్వే, ఐస్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, గ్రీన్లాండ్ ఈ దేశాలన్నింటిలో కూడా అర్ధరాత్రి సూర్యుడు కనిపిస్తారన్నమాట. సో అమెరికాకి సంబంధించిన అలాస్కాలో కూడా అర్ధరాత్రి సూర్యుడు కనిపిస్తాడు. మరి నిజంగా ఎందుకు కనిపిస్తాడు? మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అదే సూర్యుడి చుట్టూ తిరగడానికి అయితే మాత్రం 1 సంవత్సరం 365 డేస్ పడుతుందన్నమాట. మరి ఇక్కడ ఒక రోజుని లెక్కించడానికి మనం భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పేసి లెక్క పెట్టాం కదా. ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఏదో ఒక పాయింట్కి ఎండ్ అవ్వాలి కదా. ఏదో ఒక పాయింట్కి ఎండ్ అవ్వడం ఎలాగా? ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అక్కడికే వస్తే ఎండ్ అయినట్టు అనమాట. ఎందుకంటే చుట్టూ కొలత కదా, అంటే సర్కం ఫ్రెండ్స్ కదా. సో తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే కనుక ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర ఎండ్ అవ్వడం. సో ఇక్కడ ఎక్కడ నుంచి లెక్క వేస్తారు అంటే కనుక గ్రీన్విచ్ మెరీడియన్ అని చెప్పేసి ఒక లాంగిట్యూడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రేఖాంశం దగ్గర నుంచి స్టార్ట్ చేసి భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 అవర్స్ పడుతుందన్నమాట. ఈ గ్రీన్విచ్ మెరీడియన్ దగ్గరలోనే ఈ దేశాలన్నీ ఉంటాయి. అండ్ అలాగే చెప్పాలంటే ఉత్తర ధ్రువంలో ఉంటాయన్నమాట. అందుకనే 6 నెలలు ఇక్కడ చీకటి, 6 నెలలు ఇక్కడ మొత్తం అంతా కూడా ఎండ అంటే ఎండ అంటే ఇన్ ద సెన్స్ సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు అనమాట. అందుకనే వాళ్ళకి మనలాగా 24 గంటల్లోనే ఒక పగలు ఒక రాత్రి ఉండదన్నమాట. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఇలాగా ఉంటూ ఉంటాయి ఈ నార్డిక్ కంట్రీస్లో. అవే ఇప్పుడు నేను చెప్పిన నార్వే, ఐస్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, ఇంకా అలాస్కా. మరి ఇంకా మన హరివిల్లులో రెండవ ప్రశ్న విషయానికి వస్తే గనక చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాత్ర? చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాత్ర? తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662488151. 8662488 1కి మీ మెసేజ్ పంపించేయచ్చు. చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాత్ర?

0: വിന്റണാരോ വിവിധ ഭാരതി FM 101.3.
1: ആകാശവാണി അനന്തപുരം കേന്ദ്രം. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్.

0: షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముద్దు, కొత్త కార్ గెలిచి కొనే అవకాశమా?
4: వావ్, నాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
4: ఏంటి ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
4: కన్నీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
5: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.
7: ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి తేజో మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. ఉత్తరప్రదేశ్ అయితే కాదు, ఆ రాష్ట్రం పక్కనే ఉంటుందన్నమాట, కొంచెం దాని నుంచి బైఫర్కేట్ అయ్యింది ఆ స్టేట్. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్, ఆశ కాబుగొంపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు, ఏటపాక మండలం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాఖండ్, ఓకే, చార్ధామ్ యాత్రలో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వీటిని చార్ధామ్ అంటారు అంటూ. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు మెసేజ్ చేస్తున్నారు కొమరం భీం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు కిస్తారం నుండి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ మహారాష్ట్ర అయితే కాదండి. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు, లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేస్తున్నారు, అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం నుండి మెసేజ్ చేస్తున్నారు, చార్ధామ్ అంటే ఏంటి? ఎస్, భారతదేశంలో చార్ధామ్ ఉన్నాయి, ఇంకా అలాగే ఈ స్పెషల్గా ఒక్క స్టేట్లోనే చార్ధామ్ ఉన్నాయి, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చీరాల శాంతినగర్ నుంచి గోపి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. విసి మోహన్ గారు బొడ్డుచెర్ల గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు, ప్రకాశం జిల్లానే కదా, మార్కాపురం దగ్గర. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు వేటపాలెం నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జయపాల్ రెడ్డి గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఉత్తరాఖండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ నాలుగు తీర్థస్థలాలను కలిపి చార్ధామ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా భారతదేశంలో కూడా నాలుగు చార్ధాములు ఉన్నాయి, ఇవి స్టేట్కి సంబంధించిన చార్ధామ్ అనమాట. సో భారతదేశంలో చార్ధామ్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేవి ఏంటంటే నాలుగు డైరెక్షన్స్లో నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయన్నమాట. సో సౌత్లో వచ్చేసి రామేశ్వరం, ఇంకా తూర్పున వచ్చేసి పూరి జగన్నాథ క్షేత్రం, ఇంకా నార్త్లో

వచ్చేసి బద్రీ క్షేత్రం, ఇంకా తర్వాత వెస్ట్ వచ్చేసి ఇక్కడ ద్వారకా క్షేత్రం. సో వీటిని కూడా చార్ధమ్ అని చెప్పి పిలుస్తారనమాట. సో మరి హరివిల్లు కార్యక్రమంలో మూడవ ప్రశ్నకి వచ్చేస్తే, ప్రజారోగ్య సేవలను డిజిటలైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరేమిటి? ప్రజారోగ్య సేవలను డిజిటలైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరేమిటి? తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662488814 8662488814. 8662488814.

శివగణేష్ లిరిక్స్ అందించగా హారీష్ జరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్ ప్రసన్న మహతి పాడిన సాంగ్ భీమా మూవీ నుంచి విన్నారు. హరివిల్లులో నేను అడిగిన ప్రశ్న, ప్రజారోగ్య సేవలను డిజిటలైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరేమిటి? మరి ఈ క్వశ్చన్కి సమాధానం తెలిస్తే కనుక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. ఇంకా చాలామంది శ్రోతలు అయితే చేశారు, చూద్దాం మరి ఎవరెవరు ఏ మెసేజెస్ చేశారు. పడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చీరాల శాంతినగర్ నుంచి గోపీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శ్రీదేవి గారు మెసేజ్ చేశారు, ఎస్ ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అయితే ఉంది, ఎస్పెషియల్లీ దీనికి ఒక పేరు అయితే పెట్టారు, మొత్తం డిజిటలైజ్ చేస్తున్న ప్రోగ్రామ్కి అనమాట. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్ నారాయణ మూర్తి గారు, సుజాత గారు, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దిలీప్ గారు కిస్తారం నుండి మెసేజ్ చేశారు, కాదు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, రాజేష్ గారు హిందూపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ రెండింటికి ఆన్సర్స్ పంపించారు షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కానూన్ నుండి తాతారావు గారు మెసేజ్ చేశారు, కాశ్మీరా, జమ్మూ కాశ్మీర్ అయితే కాదండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసా కదా, ఉత్తరాఖండ్, చార్ధామ్ యాత్ర ఉంది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, బొడ్డుచెర్ల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు వీసీ మోహన్ గారు, క్వశ్చన్కి ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ గారు ఇంకా కుటుంబ సభ్యులు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకొక పేరు కూడా ఉంది దానికి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి గారు, స్వరూప గారు మెసేజ్ చేస్తున్నారు, మాట్లాడుతుంది ఇక్కడ ఆదిత్య. నెక్స్ట్ ఇంకా శిష్ల వేణుగోపాల్ దత్తా గారు మద్రాసు నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా ఎస్పెషల్లీ దానికి ఒక పేరు అయితే ఉంది, ఆ పేరు కనుక్కోవాలని అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ధనవరం నుండి మల్లికార్జున అభిరామ్ కేశవ అభిరామ్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా కాపుగొంపల్లి గ్రామం ఏటపాక మండలం నుండి మెసేజ్ చేస్తున్నారు షారూన్, ఓకే ఆన్సర్ పంపించారు. సంజీవిని ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా హరివిల్లు ప్రోగ్రాంలో ఇంకొక క్వశ్చన్కి వచ్చేద్దాం. ఏంటంటే నేపాల్కి చెందిన కామీ రీటా షెర్పా ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని 32వ సారి అధిరోహించడం జరిగిందనమాట. మరి ఇంతకీ కామీ రీటా షెర్పా అధిరోహించిన శిఖరం పేరేంటో

మీకు తెలుసా? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేపాల్కి చెందిన కామిరీటా షెర్పా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని తన జీవితంలో 32వసారి అధిరోహించడం జరిగిందనమాట. ఇంతకీ తను అదే కామిరీటా షెర్పా అధిరోహించిన అత్యంత ఎత్తైన శిఖరం ఏమిటో తెలిస్తే గనక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

సమయం 10:52 దాటి 21 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంతకీ నేపాల్కి చెందిన కామెరిటా షేర్పా ఎక్కిన అత్యంత ఎత్తైన శిఖరం ఏది? సో మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మద్రాసు నుండి శిశ్ల వేణుగోపాల్ దత్తా గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి. ఇంకా ఆత్మకూర్ నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుండి, కరెక్ట్ ఆన్సర్. శిరీష్ గూడూరు నుండి మెసేజ్ చేశారు, శిరీష గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సత్యనారాయణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కృష్ణ తులసి గారు అపర్ణారెడ్డి గారు మెసేజ్ చేశారు కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చంద్రకళ గారు రాంబాబు గారు మెసేజ్ చేస్తున్నారు వరంగల్ జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం నుండి మెసేజ్ చేశారు. బొడ్డు ఓంకార్ గారు, గౌరీ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నరేంద్ర రెడ్డి గారు స్వరూప గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు జిల్లా నుండి జైపాల్ రెడ్డి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బందారు పెద్దపాక నుండి మెసేజ్ చేస్తున్నారు, ఓకే. మరి పేరు మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా కృష్ణబాబు గారు అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు ఎవరెస్ట్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ అనమాట. మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కారు కామిరిటా షెర్పా. మరి ఈ క్వశ్చన్తో మన హరివిలని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో

0: పాల్గొనటానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని, ఇండియన్
1: రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, "గురీందర్, పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు. నువ్వు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన
2: అందరూ నాతో, "చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా" అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, "నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని." మా నాన్నగారు కూడా

0: నాతో అన్నారు. అనుకుంటారు కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్ ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్ కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్ మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్ మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా,

ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం, నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిలో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజి వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పి

ప్రయత్నించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజిని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి! అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు

నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాపులను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే
తన

బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ల దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డీ తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి.

0: వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు.

0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఉభయ కుశలోపరి. మరి ఈ వారం ప్రసారమైన కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాలు మరి చూద్దాం. ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరేమంటున్నారంటే ఉదయం నుంచి రాత్రి వరకు శ్రోతలకు చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, చాలా బాగున్నాయి. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు, భక్తిరంజన్లో భక్తి గీతాలు, పొలం పనులు కార్యక్రమాలు, ఉదయరేఖలు కార్యక్రమం, భగవద్గీత పారాయణం చాలా బాగున్నాయి. వినియోగదర్శిని పద్యతోరణం, సరస్వినోదిని కార్యక్రమం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చాలా బాగున్నాయి. గుర్తు చేసుకుందాం, మహిళా భారత స్త్రీల కార్యక్రమం పలు అంశాలు వస్తున్నాయి, ఇది చాలా బాగున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం, విజయవాడ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి, ఇవన్నీ బాగున్నాయి అంటూ వీరు రాస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత
2: మనకి పంపించారు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి.
3: ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 28వ తేదీ ప్రసారమైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వీర సావర్కర్ గారి గురించి శ్రీ రావి శివగారి ప్రసంగం.

ఆనాటి దేశభక్తుల త్యాగ నిరతిని చాటి చెప్పింది. 90 వసంతాల ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి నాటికి నేటికి తిరిగిలేని శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి గణపతి నాటకంలోని కొన్ని అద్భుత హాస్య ఘట్టాలు వినిపించారు. శ్రీ నండూరు సుబ్బారావు మరియు శ్రీమతి సీతారామమ్మ తదితరుల సంభాషణలు హాస్య జల్లులు కురిపించాయి. నిర్వహించిన శ్రీ బంద కనకలింగేశ్వరరావు గారు బహు ప్రశంసనీయులు అంటున్నారు. అలాగే 29వ తేదీ ప్రసారమైన స్త్రీ ఏలూరు ఎస్పీ ఆఫ్ ఆఫీస్ శ్రీ ప్రతాప్ కిషోర్ కుమార్ గారి ఆన్లైన్లో మోసాలు గురించిన సంభాషణలు ప్రజలను జాగ్రత్తకు కల్పించే విధంగా ఉన్నాయి. 30వ తేదీ ప్రసారమైన డాక్టర్ పశుమతి కామేశ్వర శర్మ గారి దక్షిణాది ఈ శివభక్తులు భాగంగా శ్రీ దూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం గురించి చరిత్ర గురించి చక్కని వివరణ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు భవదీయ సర్వశెట్టి సుబ్బరామయ్య. చీరాల నుంచి వారి అభిప్రాయం రాసి పంపించారు, ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరికి స్వాగతం అంటున్నారు. ఈ నెల 20వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు నచ్చావోయి అల్లుడు నాటికి అవిన్నాము. ప్రతి పాత్ర జీవం పోశారు అంటున్నారు పాత్ర నటించిన వారు. అలాగే చాలా చక్కగా నటించారు అంటున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. రచయిత గారికి నమస్కారం అంటున్నారు. ప్రసారం చేస్తున్న వారికి కృతజ్ఞతలు అంటున్నారు. అదే రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాలు ఆకాశవాణి వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి విశ్రాంత శ్రీమతి ముంజులూరు కృష్ణకుమారి గారికి ప్రసంగం విన్నాము. వారి కార్యక్రమాలు ఆకాశవాణిలో ఆమె నిర్వహించిన రూపకాలు నాటికల గురించి కౌలను గురించి అలాగే 15 నిమిషాలు చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. ప్రతి మాట మాకు ఎంతో నచ్చింది అంటున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మాకు తెలియని విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ప్రసారం చేసిన రమానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మనకి పంపించారు ఉభయ కుశలోపరి విభాగం వారికి హృదయపూర్వక నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. విద్య వైద్య వ్యవసాయ వినోద కార్యక్రమాలకు పెట్టింది పేరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమవుతున్న కార్యక్రమాలు వింటున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ మధ్య ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చక్కని కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ కోనసీమ మామిడి కుదురు మండలం మోరిపల్లె నుండి పంతడు శ్రీనివాసరావు పంపించారు. నాదో చిన్న విన్నపం అంటున్నారు, చూద్దాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటూ తమ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తున్న ఆకాశవాణి శ్రోతలను కూడా ఒక పరిచయ కార్యక్రమం ద్వారా మీ ఎంపిక ప్రకారం శ్రోతలను పరిచయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన అంటున్నారు మీ అభిమాన శ్రోత అంటూ పంతడు శ్రీనివాసరావు గారు మనకి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీ సూచన గమనించామండి, ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. గత వారం ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది. మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు విజ్ఞానం, వినోదం, ఆనందం, అందం, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. చాలా బాగున్నాయి కార్యక్రమాలు, బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తులు బాగున్నాయి. ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణ, శ్లోక విశ్లేషణ బాగుంది కార్యక్రమం అంటున్నారు. వినయోదర్శిని ఆలోచన ఆలోచన పద్యతోరణం ఈ కార్యక్రమం బాగుందంటూ రాశారు. అలాగే సరస వినోదని సమస్యపూర్ణం మాకు నచ్చింది అంటున్నారు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు, వసుదే కుటుంబం వార్తావాహిని కార్యక్రమాలు బాగుంటున్నాయి. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన కార్యక్రమాలు మాకు బాగున్నాయి అంటున్నారు. లాహిరి లాహిరిలో చిత్రగీతాలు కూడా నచ్చుతున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలే క్విజ్ కార్యక్రమం సూపర్ హిట్ అంటున్నారు. 8:15 రాత్రి ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

0: తర్వాత మనకి పంపించారు, ఇరవై అంటే చూద్దాం, మనకి రాశారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్తుల ఒప్పరికి నమస్కారాలు అంటున్నారు. గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు అద్వైత తత్వ సమన్వయం విశిష్టంగా ఉంచారు. గత గురువారం డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు అయ్యలరాజు రామభద్ర కవి రామాభ్యుదయ ప్రబంధాన్ని చక్కగా పరిచయం చేశారు. ఆ కావ్య రచనాపరంగా సాహిత్య లోకంలో వ్యాప్తిలో ఉన్న లోపాలను కూడా చెబితే బాగుండేది. గత బుధవారం సాయంత్రం ప్రసారమైన సంస్కృత పరిచయం బాగుంది. గత ఆదివారం అమరభారతిలో ప్రసారమైన గ్రీష్మ ఋతు ప్రసంగం బాగుంది. గత వారం పునఃప్రసారం చేసిన శ్రీ నేరళం వేణుమాధవ గారితో ముఖాముఖి విశిష్టంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంకా వీరువే చాలా ఉన్నాయి అభిప్రాయాలు, చూద్దాం ఏమంటున్నారంటే, గత శుక్రవారం 1964 ఉగాది కవి సమ్మేళనంలో కొంతమంది ప్రముఖ కవుల కవితలను పునఃప్రసారం చేశారు, బాగుంది. అయితే మొదటిగా కవితను చదివిన వారెవరు, తర్వాత చదివిన వారెవరు, వరుసగా పేర్లను నిర్వాహకులు చెప్పలేదంటున్నారు. ఎవరి కంఠస్వరాలు ఎవరో తెలియక మా వంటి శ్రోతలు ఇబ్బంది పడవలసి వచ్చింది. నిన్న శ్రీ పశుమతి కామేశ్వర శర్మ గారు శ్రీకాళహస్తి మహత్యంలోని కాళహస్తి భక్తుల కథను చక్కగా చెప్పారు. ధూర్జటి కవి శ్రీ విద్యా నిధిత్వాన్ని విశిష్టంగా తెలిపారు. నిన్న రాత్రి ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి గారు రేడియోతో తమకున్న అనుబంధాన్ని సముద్దాత్తంగా తెలిపారు. నేడు డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారు సమస్య పూర్ణను సరస వినేదనగానే నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా తర్వాత ఏమంటున్నారంటే, గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు అదే మళ్ళీ మనకి సెండ్ చేశారు వీరు. అందరికీ ధన్యవాదాలు అంటూ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య ఫ్యామిలీ మెంబర్స్ వారి అభిప్రాయాన్ని మనకి తెలియజేశారు. ప్రోల్ నుంచి అంటున్నారు, నమస్తే అండి, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలు బాగుంటాయి, మీ కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఉదయ ప్రసారాల్లో భక్తి రంజని సూక్తి శుద్ధ బాగుంటుంది, మంచి పాటలు వినిపిస్తున్నారు. అలాగే రాబోయే అతిథిలో నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. మధ్యలో మరో కార్యక్రమాన్ని వినిపించకండి అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, ఒక చిన్న కవిత రాసి పంపించారు, యాజ్ యూజువల్గా చదువుదాం. అది, జాబిల్లి కన్నా తెల్లనిది చల్లనిది, పువ్వులోని మకరందం కంటే తీయనిది, సుమధుర సుగంధ పరిమళాల కంటే పరిమళమైనది మన శ్రోతల అభిప్రాయ మాలిక ఉభయ కుస్లోపరి. బాగుందండి. మకరంద అంటూ రాసి పంపించారు, చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక గురువారం నాడు ఉదయరేఖలు కార్యక్రమంలో శోభారాణి గారు రచించిన కథానిక బాగుంది, భజన పాటలు గురువారం కూడా వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి, 90 వసంతాలు జరుపుకుంటున్న ఓ ఆకాశవాణి, అందుకో మా శుభాకాంక్షలు ప్రతిరోజు అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదో ఒక సమయంలో మన ఆకాశవాణిపై ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వినిపిస్తున్న సిబ్బందికి వందనాలు అంటున్నారు. 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల యాజమాన్య పాత్ర, ఈ విషయమై శ్రీ గొల్లపూడి గురుభూషణ్ రావు గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉన్నాయి, ఎన్నో విషయాలు ఈ రంగానికి సంబంధించి తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అనంతరం ప్రసారమైన ఒక ఆశయం కథానిక విన్నాను. ఈ కథానిక కూడా కార్మిక రంగానికే సంబంధించింది, ఒక కార్మికుని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నమే ఈ ఆశయం కథ ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ముగింపు బాగుంది. కథానిక రచించి చదివి వినిపించిన శ్రీ పోలవరపు సాయిబాబా గారికి ధన్యవాదాలు అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబారం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి అంటూ రాసి పంపించారు మనకి ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణబాయి, రాధామున్న. ఇంకా వీరే ఏం రాసి పంపించారంటే చూద్దాం.
1: 26వ తేదీ మంగళవారం సూక్తి సుధలో దేవీ తేజశ్రీ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి అంటున్నారు. ఇక ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనంలో శ్రీ దీక్షిత్ గారు చక్కటి ఉదాహరణలతో మా ముందుంచారు లోభం గురించి అని అంటున్నారు. 27వ తేదీ బుధవారం నాగలింగ హరిహరరావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే అంటున్నారు. ఇక మధ్యాహ్నం 1:30కి ప్రసారం చేసిన వనితావాణి కార్యక్రమంలో ఆధునిక సాహిత్యంలో చీరల ప్రస్తావన విషయాన్ని పి పద్మావతి గారి ప్రస్తావన విన్నాం. ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. ఆకాశవాణి 90 వసంత

0: తాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు మా ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సునాబాయి, రాధామున్నా.
1: ఇక మనకి రాసి పంపించారు, ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి అంటూ రాశారు. తర్వాత వీరు ఎవరంటే మనకి రాసి పంపించారు వీరు ప్రేమ్ కుమార్, వీరు అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం మనం. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. మీకు కూడా స్వాగతం అండి. మీ కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. రాబోయే అతిథికి సమయం పెంచండి. కలపలతను ప్రతివారం వేయండి. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇక తర్వాత చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ టైం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది అని మా మనవి అంటున్నారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇక మళ్ళీ మనకి పంపించారు వీరు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు విన్నాము. ప్రతి పద్యం ఎంతో చక్కగా వివరించారు, మాకు నచ్చింది. నటించిన వారికి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. అలాగే 30వ తేదీ శనివారం ఉదయరేఖలో సుమతి శతకం ధారావాహి కార్యక్రమంలో చుండూరి మాణిక్యరావు గారికి అభినందనలు అంటున్నారు. ప్రసారం చేసిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపల్లి నుండి మనకు పంపించారు. ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశల కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతిరోజు వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. కార్యక్రమం బాగుంటుంది. రంగస్థలి కార్యక్రమం మాకు నచ్చుతోంది అంటున్నారు. జానపద గీతాలు, హిందీ పాఠం, సంస్కృత పాఠం కూడా బాగుంటున్నాయి అంటున్నారు. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా పాటలు రోజు వినిపించిన వారు వినిపిస్తున్నారు, దయచేసి గమనించండి అంటూ రాసి పంపించారు. అలాగే రాత్రి 8:15 ఆకాశవాణితో అనుబంధం గురించి చాలా చక్కటి కార్యక్రమం అందించారు. హైదరాబాద్ బోరంపేట నుంచి ఎప్పుడు ప్రసారం అవుతుందో చెప్పగలరు. దయచేసి మొబైల్ కోసం పేపర్లో చెప్పండి. ధన్యవాదాలు అంటున్నారు. అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. ఇక తర్వాత మనకి రాశారు, మళ్ళీ చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు పంపించారు. ఉభయ కుశలోపరి కార్యక్రమంలో ఆర్జేలు మెసేజ్లు చదివే తీరు చాలా బాగుంటోంది. మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేసిన భక్తి రంజని, సూక్తి సుధ కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆలరిస్తున్నాయి అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. మనకి రాశారు ఆత్మూరు నుంచి, ఆత్మూరి మురళి భట్టిపురం నుంచి రాసి పంపించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారమవుతున్న యువలయ కార్యక్రమాన్ని ఎంతోమంది శబ్ద మిత్రులు ఆకర్షణ అవుతున్నారు. కార్యక్రమం నిర్వహించిన మీకు చాలా ధన్యవాదాలు. కార్యక్రమం బాగుంటుంది అంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పార్టిసిపేట్ చేయండి అందరూ యువలయాలు. అలాగే కామెంట్ చేయండి ఉభయ కుశలోపరికి మీకు ఏ కార్యక్రమం నచ్చిందో. ఒక తర్వాత చూద్దాం. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు మనకి. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. చేతి వృత్తుల వారికి రేడియో ఒక వరం. పనులు చేసుకుంటూ చక్కగా రేడియో వింటూ ఆనందంగా పనులు చేయడం వల్ల మాకు అలసట లేకుండా ఉంటుంది. టీవీలోలాగా ఆకాశవాణిలో కూడా కనీసం ఆదివారం రోజైన ప్రత్యేక కార్యక్రమాలు వినిపిస్తే బాగుంటుంది, ఏమంటారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాము. ఇక తర్వాత మనకి పంపించారు, చాలామంది మిత్రులు మనకి పంపిస్తున్నారు మన కార్యక్రమాల గురించి. ఆకాశవాణి ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన్ కీ బాత్ కార్యక్రమం చాలా బాగుంది. ప్రతిరోజు ప్రసారమయ్యే ప్రతి ఒక కార్యక్రమం బహుబాగు అంటున్నారు. సూక్తి సుధ భగవద్గీత, సుమతి శతక పద్యం, అలాగే 90 వసంత అనే ప్రత్యేక కార్యక్రమాలు బాగుంటున్నాయి. మీకు సర్వదా కృతజ్ఞతలు. ఎన్ని విన్నా తనివి తీరదు నా ప్రియ మిత్రమ ఆకాశవాణి, అందరికీ ధన్యవాదాలు అంటూ పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాసినారు. చిన్న సూచన అంటున్నారు, చూద్దాం. సినిమా పాటలు ఎలాగైనా వింటాం, కానీ ఆకాశవాణి కార్యక్రమాలు ఎక్కడా వినలేము. మీరా భజనలు, పాత లలిత గీతాలు వినిపించగలరు అంటున్నారు. అయితే లలిత గీతాలు రోజు మనకి ప్రసారం అవుతున్నాయి, మీ సూచన గమనించాము. తప్పకుండా ప్రయత్నం చేద్దాము. ఇక మనకి పంపించారు

0: రాజు ఉభయ కుశల పరి శ్రోతల అభిప్రాయాలు చదువుతున్న తీరు ప్రశంసనీయమంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిమాన శ్రోత అంటూ రాసి పంపించారు పంతాడు శ్రీనివాసరావు మోరిపాల నుండి రాశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు రాసి పంపించారు మనకి. రాత్రి 8:15 ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మయ వారి కుటుంబ సభ్యులు. తర్వాత ముందుగా మెసేజ్ తప్పుగా టైప్ చేశాను, దయచేసి క్షమించండి అంటున్నారు. ఈరోజు గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అవుతుందో చెప్పగలరు అంటూ రాసి పంపించారు. మెసేజ్ తప్పు టైప్ చేసినా పర్వాలేదు, మీ మెసేజ్ని మేము అర్థం చేసుకుని మీకు సమాధానం ఇవ్వటం జరుగుతుంది. మీకు మీరు రాయండి మీకు నచ్చిన కార్యక్రమాల గురించి. ఇక తర్వాత మనకి ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, అయితే సమయం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. రేడియో వినే శ్రోతలు ఎక్కువ అవడం సంతోషదాయకం అంటున్నారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వేటపాలెం నుంచి రాసి పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి మాకు కొన్ని దశాబ్దాలుగా ప్రొద్దుటే ఆకాశవాణి ప్రారంభ సంగీతం వెన వెంటనే వచ్చే వందే మాత్రం అలవాటైంది. ఈ మధ్య వందే మాత్రం రాగం మార్చి ప్రసారం చేస్తున్నారు అంటున్నారు ఆదిత్య గాయత్రి కాకినాడ రూరల్ నుంచి మనకి రాసి పంపించారు. తర్వాత మనకి రాశారు, హిందీ పాటలు వినిపించినవే మాటి మాటికి వినిపిస్తున్నారు ఎందుకు అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని అడుగుతున్నారు. ఇదండి ఈనాటి, ఇంకొంచెం మనకి కొంతమంది పంపించారు చూద్దాం వారి అభిప్రాయాలు కూడా. పెడన జోగరేంద్ర కాలనీ అప్పలరాజు మళ్ళీ పంపించారు మనకి, 90 వసంతాల ఆకాశవాణి అభినందనలు తెలియజేస్తూ మేము చేనేత కార్మికులు, మా చేత మగ్గం దగ్గర ఎప్పుడు ఆకాశవాణి విజయవాడ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, మాకు పనిలో కూడా తోడు ఉండి మా వెంట ఉండే ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా రాసి పంపించారు అభిప్రాయాలు. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: ఆకాశవాణి
2: మీరింతవరకు ఉభయ కుశలోపరి విన్నారు.

0: వస్తుంది మరి కాసేపట్లో. తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. సమయం 12:30. ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మహారాష్ట్ర కొంకణ్

0: ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: మహారాష్ట్ర కొక్కన్ కా హాపూస్, అల్ఫాన్సో, గుజరాత్ కా కేసర్, యే తో ఆమ్రస్ కీ జాన్ హై, ఉత్తర్ ప్రదేశ్ కా దశరి ఆర్ మేరీ కాశీ కా లంగడా, బిహార్ కా జర్దాలు, చౌసా, మాల్దా.

0: अल्फांसो, गुजरात का केसर, यह तो आमरस की जान है, उत्तर प्रदेश का दशहरी और मेरी काशी का लंगड़ा, बिहार का जरदालू, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है। दक्षिण भारत जाइए तो बंगनपल्ली, तोतापुरी, नीलम, मलगोवा, बंगाल का हिमसागर, उड़ीसा और आंध्र प्रदेश का सुवर्ण रेखा, यानी जगह बदलती है, आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है।
1: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
0: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళ సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
1: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మల్హర్ లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
0: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
0: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी.
1: దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
0: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र करना चाहूंगा. यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है. साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
1: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
0: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
1: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం

0: ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్ కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం వింటారు. ముందుగా వెలుగునీడలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట రచన శ్రీశ్రీ. ఈ పాటను వినిపించమంటూ పశ్చిమగోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

నోము చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూరికళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కల్పలత కార్యక్రమం తర్వాత పగ సాధిస్త చిత్రానికి బిఠాపురం స్వర్ణలత వి వసంతగాన వింటారు. సంగీతం సత్యం, రచన అప్పలాచార్య. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా మనుగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, ఈశ్వర్ కోరుతున్నారు.

పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు రచన సిరి వెన్నెల. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

మజ్ను చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట వింటారు రచన దాసన్నారాయణరావు. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

గోపాలరావు గారి అమ్మాయి చిత్రానికి ఎం రమేష్ పి సుశీల గానం వింటారు రచనా గోపి. ఈ పాటను వినిపించమంటూ హోసకోట తాలూకా నారాయణఖేర్ గ్రామం నుంచి ఆకాష్, శారద, అశ్విని, రమేష్, నాగరాజాచార్య, మురళి, వెంకటాచార్య, జయమ్మ వీరందరి కోరికపై ఈ పాట.

మాయని మమత చిత్రానికి ఘంటసాల పిసిసిల గానం వింటారు. రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు.

అత్తకు ఏముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ పాలకొల నుంచి న్యాపతి రాఘవేంద్ర కృష్ణవేణి త్యాగులు కోరుతున్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. వార్తల వివరాలు. ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే బేల్ పాన కేవలం పానీయాలు మాత్రమే కాదని, అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: దక్షిణ భారత్ మే పానకం, నీర్మోర్, సంబారం ఔర్ ఒడిశా మే బేల్పనా వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కీ పరంపరా కా హిస్సా హై ఔర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా కీ జలగ్ భీ మిల్తీ హై ఔర్ ఏక్ బాత్ జరూర్ ధ్యాన్ రఖ్ దియేగా, ఇన్మే సే జ్యాదాతర్ చీజే హమారీ అప్నీ రసోయి సే నిక్లీ హై, హమారే ఖేత్ ఖలియాన్ సే నిక్లీ హై, కోయి బడీ బ్రాండింగ్ నహీ హై, లేకిన్ పీడియో కా అనుభవ్ ఉన్మే సమాయా హువా హై. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
0: దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం

0: రంగు రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: దక్షిణ భారత్ జాయే తో బంగన్ పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై. ఔర్ సాథియో, ఆమ్ కీ యే యాత్రా అబ్ గావ్ సే గ్లోబల్ మార్కెట్ తక్ భీ పహుంచ్ రహీ హై. ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే మై ఆమ్ కీ పైదావర్ సే జుడే అప్నే కిసాన్ భాయి బహనో కీ ప్రశంసా కరుంగా.
0: నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయ ఆసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాజీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజేశ్వర్ పేర్కొంటూ,
2: ఈ రోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకొని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతో మంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మందితో ఎలా నిలబరచుకోవాలని చెప్పి ఈ రోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ది పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ,
3: ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డ్, ఈ కార్డు ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది. నేరుగా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.
0: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ,
4: ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాం.
0: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 మహిళలు, 1 డ్రైవర్ మృతి చెందగా 7 గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో

ఈరోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా, గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వీడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని ధూమపానం వద్దు, జీవితమే ముద్దు, స్మోకింగ్కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: వనితావాణి కార్యక్రమంలో ముందుగా సుస్థిర అభివృద్ధి, స్త్రీల కొరకు స్త్రీల చేత అంశంపై ఏ కృష్ణకుమారి గారి ప్రసంగం వింటారు.
3: అభివృద్ధి అంటే మెరుగైన రోడ్లు, ఆనకట్టలు, ఫ్యాక్టరీలు, భవనాలు, వీటితో పాటుగా తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెరుగుదల, మెరుగైన సౌకర్యాలు, అందరికీ విద్య, ఇవన్నీ కలిస్తేనే అభివృద్ధిగా పరిగణించాలి. ఈ అంశాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి పథానికి ప్రజల ఆమోదం వంటి అంశాలు చేరితే అది సుస్థిర అభివృద్ధి అవుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే పరిపూర్ణమైన అభివృద్ధి. అయితే కొన్ని విషయాలలో అభివృద్ధిగా అనిపించినా సుస్థిర అభివృద్ధిగా పరిగణించలేకపోతున్నాం. ఎందుచేతనంటే ఒకరికి అభివృద్ధిగా అనిపించిన విషయం మరొకరికి విధ్వంసకారవ్వచ్చు. 1962 రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది. అందులో పంట పొలాలలో పురుగుమందు వాడకం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో వివరించిందామె. పురుగుమందు వాడకం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది,

కానీ పర్యావరణం దెబ్బతింటుంది. దీనిని సుస్థిర అభివృద్ధి అనలేము. పర్యావరణం విధ్వంసం కాకుండా జరిగే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటారు. 1980లో అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం ఈ భావనను ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి అనే పదం 1987లో బ్రట్లాండ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చు

సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ప్రకటించింది. సుస్థిర అభివృద్ధిలో మూడు భాగాలున్నాయి. అవి సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ. ఇవి పరస్పరం ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సుస్థిర అభివృద్ధికి కొన్ని లక్ష్యాలున్నాయి. అవి పేదరిక నిర్మూలన, ఆదాయాన్ని పెంచటం, సబ్సిడీలను తొలగించటం, అభివృద్ధి కొనసాగింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు, క్రమబద్ధీకరణ విధానాలు, జీవ వైవిధ్య రక్షణ, మేధో సంపత్తి హక్కుల విస్తరణ, మార్కెట్ ఆధారిత వ్యూహాలు మొదలగునవి. ఈ సుస్థిర అభివృద్ధి పర్యావరణ దృక్పథాన్ని పెంచి పాలనలో ప్రభుత్వ చర్యల విస్తరణ ప్రాధాన్యతను పెంచుతుంది, ప్రకృతికి ప్రాధాన్యతని ఇస్తుంది. ఇది నిలకడైన అభివృద్ధి. అయితే ఈ నిలకడ అనే పదానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక రకంగాను, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు ఒక రకంగాను వ్యక్తీకరిస్తారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక ఉత్పాదకత, ఆదాయం, వినియోగం లెక్కలోకి తీసుకుంటే, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు వృక్ష జీవ జలాల పరిరక్షణను తీసుకుంటారు. సరళీకృత ఆర్థిక విధానం అమలవుతున్న భారత్ వంటి దేశానికి ఇలాంటి అభివృద్ధి చాలా ఉపయుక్తమైనది. అయితే ఇటువంటి అభివృద్ధికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచటం, అన్ని తరగతుల వారికి ప్రయాణ సౌకర్యాలు కల్పించటం, చారిత్రక కట్టడాలను కాలుష్యరహితంగా ఉంచటం, యాత్రికులకు ప్రార్థనా స్థలాలకు సంబంధించిన పవిత్రతను తెలియచేయటం, సాంప్రదాయ వారసత్వ వనరుల పరిరక్షణకు వైజ్ఞానిక శిక్షణా తరగతులను నిర్వహించటం, సహజమైన జలాశయాలు, ఉద్యానవనాలను సంరక్షించటం, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, సంపూర్ణ ఉపాధి, పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, మౌలిక వసతులు, వినియోగ పెంపు మొదలైన అంశాలతో మెరుగైన సమాజాన్ని నిర్మించటం. స్త్రీలకు పర్యావరణ నిర్వహణ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రపంచ జనాభాలో సగభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు పూర్తిగా పురుషులతో సమానంగా అన్ని అంశాలలోనూ స్వేచ్ఛను పొంది మహిళా సాధికారికతను సాధిస్తున్నారా? దేశంలో మహిళల జీవన విధానం మెరుగైందా? పురుషులకు సమానంగా ఆమెకు తగిన గౌరవం లభిస్తోందా? ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి? అమ్మ జాతికి సమాజంలో పురోగతి ఎలా ఉంది? ఒక్కసారి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని పరిశీలిస్తే ఏ అంశాలు పురోగతిలో ఉన్నాయి, ఏ అంశాలలో వెనకబడి ఉన్నాయి అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు 2005-06, 2015-16 సంవత్సర అంతరాల మధ్య కాలానికి సంబంధించింది. మహిళల పేరున ఉన్న వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు 15.1 నుంచి 53% పెరిగింది. అక్షరాస్యత 55.1 నుంచి 68.4% పెరిగింది. కుటుంబ కలహాలు 37.2 నుంచి 28.8% తగ్గింది. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు 33 నుంచి 41% పెరిగింది. ఉద్యోగాలలో భాగస్వామ్యం 43% నుంచి 31% తగ్గింది. ఆరోగ్య సమస్యలు 12.6 నుంచి 20.7% పెరిగాయి. ఇంటర్నెట్ వినియోగం 30 నుంచి 37% పెరిగింది. ఈ అంశాలను పరిశీలిస్తే మహిళ ఆర్థిక కార్యకలాపాలలో పూర్తి స్థాయిలో వినియోగింపబడటం లేదు అని అర్థమవుతోంది. సుస్థిర అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేయటం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా మహిళలను భాగస్వాములుగా చేయటానికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులను నిర్వహించవలసి ఉంది. వీటినే ఇంగ్లీష్లో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. స్త్రీలకు అనేక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆమె ఎక్కువగా తన సమయాన్ని ప్రేమైక శ్రమ అంటే లేబర్ ఆఫ్ లవ్కు కేటాయిస్తుంది. ఇది వేతనరహిత శ్రమ. పురుషులతో పోల్చి చూస్తే వేతనంతో కూడిన ఉపాధి కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక ఫోరం లింగ వైవిధ్యాన్ని తొలగించి సమానత్వం

0: విజయాన్ని సాధించి ఏ ఏ అంశాలలో స్త్రీలు వెనకబడి ఉన్నారో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వారిని ఆర్థిక వ్యవస్థలో భాగస్థులను చేయవచ్చు అని పేర్కొంది. మహిళా సాధికారికత ఒక నాణ్యమైతే దానికి ఒకవైపు సుస్థిర అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం, మరోవైపు కేవలం మహిళలను మాత్రమే ఇందులో భాగస్వాములను చేయటం. ఇంతవరకు హరిత ఆర్థిక వ్యవస్థలో పురుషులదే ఆధిక్యం, కానీ ఇప్పుడు మహిళలను ఇందులో ఎక్కువ భాగస్వాములుగా చేస్తున్నారు. మహిళలకు శిక్షణా తరగతులను నిర్వహిస్తే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో వేటమామిడి అనే గ్రామం ఉంది. అందులో 500 కుటుంబాలు ఉన్నాయి. అవి షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలు. వీరికి పెద్దగా చదువులేదు. అలాంటి స్త్రీలు ఒక పెద్ద విద్యుత్ ప్రాజెక్టును నడుపుతున్నారు. ఈ గ్రామంలో సహజ సిద్ధమైన జలపాతాలు, నదులు, వాగుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసి స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే లక్ష్యంగా ఒక చిన్న నీటి ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు పూనుకున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్తును యూనిట్ 1.49 రూపాయలకి కేంద్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థకు విక్రయిస్తున్నారు. సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన ఆదాయం పొందుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కమిటీలో ఉన్న సభ్యురాళ్లలో 5వ తరగతి వరకే చదివిన వారు ఎక్కువగా ఉన్నారు. వెలుగు పథకం విజయవంతం కావటంతో మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ప్రారంభించి మురికి వాడల లేని పురపాలక వ్యవస్థని పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇసుక తవ్వకాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించటం జరిగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాధాన్యతలను తమకు తాము నిర్వచించుకోగల శక్తి, తమను తాము తమకు తాము విధించుకున్న బంధాల నుండి విముక్తి చేసుకునే ప్రక్రియ సాధికారికత. ఈ సుస్థిర ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఇనుమడించాలంటే కొన్ని అంశాలలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలి. అవి ముఖ్యంగా లింగ వివక్ష, అడ్వొకసీ, అభివృద్ధి మరియు మనుగడ, నైపుణ్యాలు, రాజకీయ ప్రభుత్వాల ప్రోద్బలం, ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, రక్షణ, అనియత విద్య మొదలైన వాటిపై దృష్టి సారిస్తే సాధికారికత సాధించిన మహిళ సుస్థిర అభివృద్ధి సాధించటంలో అద్భుతాలను సృష్టించగలదు.
1: మీరింతవరకు సుస్థిర అభివృద్ధి స్త్రీల కొరకు స్త్రీల చేత అంశంపై ఏ కృష్ణప్రియ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శ్రీమతి కె గాయత్రి గారి కవితలు వింటారు.
2: కవితా శీర్షిక మహాకవి గురజాడ. తెలుగు వెలుగుల మహాకవి ఓ సాహితీ పితామహ. తెలుగు వెలుగుల మహాకవి ఓ సాహితీ పితామహ. వాడుక భాషను వాడిగా అడుగులు వేయించి గొప్ప గుర్తింపు తెచ్చిన రాయవరపు రాజసమ. సంఘ సంస్కర్తల గజపతి మా గురజాడ. అడుగడుగున వందనాలు ఓ అభ్యుదయ కవీశ్వర. అడుగడుగున వందనాలు ఓ అభ్యుదయ కవీశ్వర. నీ కన్యాశుల్క ఆవిష్కరణ ఎందరో కన్యల కన్నీటి ఏటికి ఓ ఆనకట్ట. దురాచార నిర్మూలన నీ ఉడుంపట్టు నేటి వనిత విజయాలకదే తొలిమిట్టు. దురాచార నిర్మూలన నీ ఉడుంపట్టు నేటి వనిత విజయాలకదే తొలిమిట్టు. నీ చేతిలో పురుడు పోసుకున్న అందాల కన్నమ్మ పుత్తడి బొమ్మ కలలు అసంపూర్ణమై దుర్గను చేరిన పూర్ణమ్మ. కన్నవారికది మేలుకొలుపై అతివల దుస్థితి తొలగెను పరిపూర్ణంగా. కన్నవారికది మేలుకొలుపై అతివల దుస్థితి తొలగెను పరిపూర్ణంగా. నీ పిలుపు మాకు కనివిప్పు, నీ అడుగులు మాకు ఆదర్శాలు. మంచి చేయుట నీ ధ్యేయం, మానవతకు నీవు ప్రతిరూపం. తెలుగు జాతి ఖండాంతరాల ఖ్యాతి నీ రచనాశక్తి.

మార్గదర్శి మా తరతరాల ఇతోదిక కృషికి. తెలుగునాట నేటికీ పలికే నీ దేశమును ప్రేమించుమన్నా. ప్రముఖ గేయమై మా మది అమృత భాండమై. తెలుగునాట నేటికీ పలికే నీ దేశమును ప్రేమించుమన్నా. ప్రముఖ గేయమై మా మది అమృత భాండమై. ఒట్టి మాటలు కట్టిపెడుదుము, ఒట్టు నీకిదే. మేలు చేయ తలపెట్టెదము గట్టి తలంపు చేసి. వెంకట రామదాసు కౌసల్యమ్మల ముద్దుబిడ్డా, పునీతమైనది నీ జననంతో మన తెలుగు గడ్డ. మహదానందం అపారాయా మిము తలంచా, తెలుగు అక్షర సుమాలు అర్పించావు భక్తి శ్రద్ధలతో. అమరజీవివై జీవించు మా కవితాక్షరాలలో. తెలుగు అక్షర సుమాలు అర్పించావు భక్తి శ్రద్ధలతో. అమరజీవివై జీవించు మా కవితాక్షరాలలో. మరో కవితా శీర్షిక వాన వెలిసిన దృశ్యం. ఓ వర్షమా, నువ్వు కురిస్తే హర్షమే. ఇంద్రధనసు రంగులు ఆకాశానికి హంగులు, చిటపట చినుకుల సవ్వళ్ళు వీడు భూమిలో పులకింతలు. చిరుజల్లులు చూడగా పరవశించే నా నయనాలు, ఎన్నాళ్లకు నీ పరవళ్ళు తట్టి సృశించే నా దోసిళ్ళు. ఎన్నాళ్లకు నీ పరవళ్ళు తట్టి సృశించే నా దోసిళ్ళు. చినుకు చినుకు చేర విరిజల్లై మదిని తట్టి పిలిచి కేరింతై. చిగురింపచేసే తొలకరి జల్లు రైతు మదిలో ఆశల పందిళ్ళు. కదిలి దుక్కి దున్ననే నాగళ్ళు, వడివడిగా పరుగులిడి జడివానై మడిగండిలో పారినే ఎరులై. వడివడిగా పరుగులిడి జడివానై మడిగండిలో పారినే ఎరులై. పొడమి తల్లిని మార్చివేసవే పచ్చచీరవై మెరిసె భానుడది చూసి వెండి కిరణాలై. చెలిమి చేసి పరవశించే సూర్యరశ్మి విస్మరించక ప్రసాదించుము మాకు కలిమి. వెలిసెనిప్పుడే జడివాన మెల్లమెల్లగా, ఏం చెప్పనమ్మా నీవు తెచ్చిన వైభోగం. వెలిసెనిప్పుడే జడివాన మెల్లమెల్లగా, ఏం చెప్పనమ్మా నీవు తెచ్చిన వైభోగం. భూమాతను చేసినొక కడిగిన ముత్యమటుల, బాధల భారాన్ని చెరిపివేసే ఒక చిరునవ్వుల. మానవాళి దినచర్యలో మొదలైందో కొత్త క్షణం, చల్లటి పిల్లగాళ్ళు పరుచుకున్న ఈ ప్రపంచం. మానవాళి దినచర్యలో మొదలైందో కొత్త క్షణం, చల్లటి పిల్లగాళ్ళు పరుచుకున్న ఈ ప్రపంచం. చూడచక్కటి దృశ్యం అదెంత భాగ్యమో, తరచిచూడ చెమ్మగిల్లి నా కనులు. తొలగించే నా అదృశ్య మనోవేదన ఏమి భాగ్యం, ఏమేమి భాగ్యం ఈ క్షణానుభూతి. వర్ణించచాలదు నా అక్షర జ్ఞానం. పలికి నా మనసు ప్రకృతితో వాన వెలసిన ఈ దృశ్యం నాలో సదా నిలిచిపోతుందని. పలికే నా మనసు ప్రకృతితో వాన వెలిసిన ఈ దృశ్యం నాలో సదా నిలిచిపోతుందని. మరో కవిత జననానికి మరణానికి మధ్య. జననం మూడు అక్షరాల మహా అద్భుతం, అమోఘం, అత్యంత ఆనందకరం. మరణం కూడా మూడు అక్షరాల తీవ్ర దుఃఖం, హఠాత్ పరిణామం, మహావిషాదం. ఈ రెంటికి మధ్య ఉన్నది అదే మూడు అక్షరాల బహుముచ్చటైన జీవితం. ఈ రెంటికి మధ్య ఉన్నది అదే మూడు అక్షరాల బహుముచ్చటైన జీవితం. మనందరి జీవితం చిత్రమైన జీవితం. పసిపాపల బోసినవ్వుల కృష్ణలీలలు మనం. బుడిబుడి అడుగుల ముద్దుమాటల ముత్యాల మూటలం. బాలబాలికల చిరుదివ్వెల వెలుగులం మనం. సిగ్గు మొగ్గలేయు యవ్వనపు పైరుపై పిల్లగాలుల సవ్వడి మనం. కోటి ఆశలు చిగురులు వేయగా మొదలెడి వైవాహ జీవనం. సృష్టిని ప్రతిసృష్టిచేయు నవదంపతుల సహజీవన వైనం. సృష్టిని ప్రతిసృష్టిచేయు నవదంపతుల సహజీవన వైనం. తల్లి బిడ్డల అన్నతమ్ముళ్ళ అక్కచెల్లెళ్ళ అమ్మమ్మ నానమ్మ జేజమ్మల ప్రేమానురాగాల పూలవనం. అమ్మా నాన్న అత్తా మామ తోడికోడళ్ళ ఆడపడుచుల అల్లుళ్ళ కోలాహల జీవన కావ్యం. ఇవన్నీ ఒకెత్తైతే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇష్టం, సఖ్యత, సహాయం, ఇచిపుచ్చుకోవడం, లాలన, పాలన, నైపుణ్యం వంటి

0: అనేక రసరమ్య కళల సోయగాల పోషకులం మనం. ఇంకా కోపం, పగ, విసుకు, చిరాకు, అసహనం, ద్వేషం, ప్రతీకారం, దుర్భాష, కీడు, చెడుతలంపులు వంటివి విడనాడి మనందరం ముందుకు సాగించాలి. ఈ జననానికి మరణానికి మధ్య ఉన్న నిండు నూరేళ్ల జీవితం. మరో కవిత, తేనె సంతకం. ఎటు చూసినా ఏం చేసినా నువ్వు కనిపిస్తూ ఉంటే ఏం చెప్పినా ఏం అడిగినా మనసు మాట వినదే. అందమైన అద్భుత అనుభవమే ఇది నాకు. అర్థం అవదు, ఇది వరమో లేక శాపమో, ఇది ప్రేమేనా లేక మాయా, ఏమిటో ఈ వింత. ఇది ప్రేమేనా లేక మాయా, ఏమిటో ఈ వింత. ఇళ్లలోనే ఉన్నా కానీ కల కాదు కదా. ప్రియతమా అందామంటే చాలదంది పెదవికి, ప్రాణమా అందామంటే ఊరుకోదు ఊపిరి. ఈ రెంటికి మించి మరి నువ్వెవరో చెప్పవా? అర్థం అవ్వని ఈ అంతరాత్మకి ఆనందమేలా? భావం తెలీదు కానీ భారమే ఇది నాకు. బదులులేని ప్రశ్నలకు ఈ నా రాతలే బరువెక్కిన గుండెకు ఓదార్పులు. బదులులేని ప్రశ్నలకు ఈ నా రాతలే బరువెక్కిన గుండెకు ఓదార్పులు. రాతలు కావివి నా తలపు తేనెధారలు గాని బంధం కాదిది, అంతకు మించిన అనుబంధమిది. గత జన్మ జ్ఞాపకాల కొనసాగింపు ఈ నా జీవితం. ఇలలో కాదు, ఊహల కౌగిలిలో పంచభూతాల సాక్షిగా నా సర్వస్వం నీవే. అనురాగాల లేక ఇది ప్రేమ మొదవులొలికే అక్షరాలివి. తేనెను త్రావిన నా మనసే చేసే సంతకమిది, తేనె సంతకమిది. అనురాగాల లేక ఇది ప్రేమ మధువులొలికే అక్షరాలివి. తేనెను త్రావిన నా మనసే చేసే సంతకమిది, తేనె సంతకమిది.
1: మీరింతవరకు శ్రీ గాయత్రి గారి కవితలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగ్ అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలామంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలోగా చిత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఎరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతలు పడేయటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్కి పైన కవర్లాగానో ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్నే అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలామంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు, కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని, నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు.
0: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఈ కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక 2వ భాగం వింటారు. పాల్గొన్నవారు కె మోన్యశ్రీ, జె జాహ్నవి, కె చక్రిక, టీవీఎన్ మతులిక.
1: అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి, 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి నా ధన్యవాదాలు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ఎలక్యూషన్ కాంపిటీషన్లో నాకు 2వ బహుమతి వచ్చింది. ముందుగా ఒక పాటతో స్టార్ట్ చేస్తాను.

ఇప్పుడు నా ప్రియనేసం ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఆకాశవాణి ఈ పేరు ఈ తరం పిల్లలకి కొత్త కావచ్చు, కానీ 90ల్లో పిల్లలకు అదొక మధుర జ్ఞాపకం. ఆ కాలం పిల్లలు ఆకాశవాణి ద్వారా వినోదం, ఆహ్లాదం మాత్రమే పొందేవారు కాదు, ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేవారు. అధికారికంగా ఆకాశవాణిగా పిలువబడే ఆల్ ఇండియా రేడియో 1936 జూన్ 8న స్థాపించబడింది. నేడు ఆకాశవాణి ప్రసార భారతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటి. 90ల్లో పిల్లలు, పెద్దలు అందరూ రేడియో చుట్టూ చేరి ఆకాశవాణి వినేవారు. ఈ కాలంలో లాగా పిల్లల నుంచి పెద్దల వరకు

అందరి చేతుల్లోనూ చెరొక ఫోను ఉండేవి కావు. అందరూ కూర్చుని మాట్లాడుకోవడం కానీ కలిసి కూర్చుని భోజనం చేయటం కానీ లేవు ఈ రోజుల్లో. ఇప్పుడంటే అందరూ టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతున్నారు, కనుక అందరి మధ్య అనుబంధాలు కరువయ్యాయి. అప్పట్లో అందరూ ఒకే రేడియో దగ్గర కూర్చొని ఆ వార్తలు పాటలు వినేవారు, కాబట్టి అందరి మధ్య అనుబంధాలు ఆప్యాయతలు ఉండేవి. రేడియో ఒక పరికరమే అయినా మనుషుల మధ్య అనుబంధాలను ఆప్యాయతలను పెంపొందించేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి.

ఉన్నాయి. ఇటీవల కాలంలో టీవీ ఛానళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ఎం రేడియో మొదలగు ఛానళ్ల పేరుతో ఇంకా అన్ని వర్గాల వారికి శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. పూర్వం రేడియో తాతయ్య అనే పిల్లల కార్యక్రమం ఉండేది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేకం కార్యక్రమాలు, శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతం, నాటకాలు, గోష్ఠులు, పరిచయాలు, నాటికలు, శబ్ద చిత్రాలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు, స్త్రీలకు, విద్యార్థులకు శబ్ద చిత్రాలు రూపకాల ద్వారా చాలా ఆనందాన్ని కలిగించేది. చాలా మంది రచయితలకు, యువతకు ఉపాధి కల్పించింది. పూర్వం రోజుల్లో వార్తల కోసం ఎదురుచూసేవారు అందరూ. చదువురాని వారికి కూడా ఉపయోగపడేది. రైతులకి వాతావరణ సూచనలు ఇవ్వటం వంటివి ఎన్నో చేసింది ఆకాశవాణి. ఇప్పటి కాలంలో కూడా నా ప్రియనేస్తం ఆకాశవాణి వివిధ ఆకర్షణీయమైన కార్యక్రమాలు ద్వారా అందరినీ ఆకట్టుకుంటోంది. ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఇంకొక పాట పాడుతోన్నాను. నేను పాడబోయే పాట సంక్షిప్త రామాయణం, తాళం ఆది తాళం,

ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకరోజు అతనిని ఒక జ్ఞాని కలిశాడు. ఆ జ్ఞాని ఒక మాయా గింజ ఇచ్చి, ఈ గింజను నాటితే బంగారు పండ్లు వస్తాయి, కానీ ఆశ ఎక్కువైతే అన్నీ పోతాయి అని చెప్పాడు. రైతు గింజను నాటాడు. కొద్ది రోజుల తర్వాత నిజంగానే బంగారు పండ్లు వచ్చాయి. మొదట అతను ఆనందించాడు, కానీ తరువాత ఇంకా ఎక్కువ పండ్లు రావాలని ఆశపడ్డాడు. అందుకే ఒకేసారి చాలా నీరు ఎరువు పోశాడు. కొన్ని రోజుల తర్వాత మొక్క ఎండిపోయింది. రైతు చాలా బాధపడ్డాడు. అప్పుడు అతనికి తన లోభం వల్లే ఈ నష్టం జరిగిందని అర్థమైంది. ఆ రోజు నుంచి అతను కష్టపడి పనిచేయడం, ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటంటే, లోభం నష్టానికి కారణం. నేనిప్పుడు శంభో మహదేవ అని పాట పాడబోతున్నాను. తాళం చాప్.

ఇప్పుడు ఇంకొక కథ. లోభి రైతు కథ. ఒక గ్రామంలో కిషన్ అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. కానీ అతను చాలా లోభి. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలని

0: నాకు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణికి చాలా ధన్యవాదాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు మధులిక. నేను ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతిని పొందాను. ఈరోజు నేను రేడియో నా ప్రియన ఇష్టం అంశం గురించి మాట్లాడుతున్నాను. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల సాహిత్య సాంస్కృతిక ప్రస్థానం 1930లలో ప్రారంభమైన భారతీయ ప్రసార మాధ్యమ ప్రస్థానంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కీలక పాత్రను పోషించింది. దేశవ్యాప్తంగా ప్రసారాలు మొదలై 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన విజయవాడ ఆకాశవాణి కేంద్ర పాత్రను స్మరించుకోవడం ఎంతో సముచితం. 90 ఏళ్లు ఒకే స్వరం, బిలియన్ హృదయాలు అనే నినాదంతో విజయవాడ కేంద్రం తెలుగు భాషకు, కళలకు చేసిన సేవలు అనన్యం. చారిత్రక నేపథ్యం మరియు ప్రాముఖ్యత. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు ప్రజలకు వార్తలు, వినోదం మరియు విద్యా విజ్ఞానాన్ని అందించడంలో దశాబ్దాలుగా నమ్మకమైన మాధ్యమంగా ఉంది. 1988

పరిధిలో ఇది ఉత్తమ సాంకేతిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ కేంద్రం కేవలం రేడియో కార్యక్రమాలకే పరిమితం కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో, వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్రను పోషించింది. సాహిత్య మరియు సంగీత సేవలు విజయవాడ ఆకాశవాణి ఎందరో సాహిత్య మరియు సంగీత దిగ్గజాలకు వేదికైంది. దిగ్గజాల సహకారం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, త్రిపురనేని గోపీచంద్ వంటి అగ్రశ్రేణి రచయితలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, ఈమణి శంకరశాస్త్రి వంటి సంగీత విద్వాంసులు ఈ కేంద్రంలో కార్యక్రమాలను రూపొందించారు. లలిత గీతాలు, నాటకాలు, రూపకాలు తెలుగువారి హృదయాలను అలవించాయి. ప్రముఖ కార్యక్రమాలు: కొండ నుండి కడలిదాకా, మధుర క్షణాలు, విక్రాంతగిరి శిఖరం వంటి అద్భుతమైన రూపకాలు, నాటకాలు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాయి. తెలుగు సాంస్కృతిక అద్దం విజయవాడ కేంద్రం గ్రామీణ మహిళా యువజన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను చేరుకుంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా సంబంధిత కార్యక్రమాలు, ముఖ్యంగా కృష్ణవేణి వంటి రూపకాలు తెలుగువారి జీవన శైలిని ప్రతిబింబించాయి. నేటి ప్రస్థానం 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి విజయవాడ కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ డిజిటల్ మాధ్యమంలో పోటీ పడుతూ తన ఉనికిని చాటుకుంది. నేటికి రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారం, ఉన్నతమైన సాహిత్య సంగీత కార్యక్రమాలను అందిస్తుంది. 90 ఏళ్లుగా తెలుగునాట సాహిత్య సంగీత సాంస్కృతిక వికాసానికి ఆకాశవాణి విజయవాడ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. రేడియో కాలానుగుణంగా మారుతున్న విజయవాడ ఆకాశవాణి వినిపించే ఆత్మీయ స్వరం తెలుగువారి గుండెల్లో నిలిచి ఉంటుంది. శ్యామల దండకం.

అందరికీ నమస్కారం. నా పేరు కే మోన్యశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్సే రైటింగ్లో కాన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. నేను ఈరోజు నా ప్రియనేసం ఆకాశవాణి గురించి చెప్పబోతున్నాను. మానవ విజ్ఞానానికి పునాది వేసిన అద్భుత సాధనం ఆకాశవాణి. ఎన్ని కాలాలు గడిచినా నీ ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు రాకముందు నుండి నేటి వరకు నీవు నాకు అత్యంత చేరువలో ఉన్నావు. నీవు నాతో ఒక మంచి స్నేహితుడిలా చక్కగా మాట్లాడతావు. నీవు కేవలం పాటలకే కాదు, విజ్ఞానానికి నిలయం. ఉదయాన్నే వినిపించే భక్తి గీతాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తరువాత వచ్చే వార్తలు ప్రపంచాన్ని మాకు చూపించేవి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే పిల్లల కోసం కథలు, విద్యార్థుల కోసం విద్యా విషయాలు ఇస్తాయి. ఆరోగ్య సూత్రాలు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి అర్థమయ్యేలా వివరిస్తాయి. ఆకాశవాణిలో ప్రసారమయ్యే నాటికలు, కథలు వింటున్నప్పుడు ఆ సన్నివేశాలు మన మనసులో ఒక రంగుల చిత్రంగా మలుచుకుంటుంది. ఇది మన ఊహాశక్తిని పెంచుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా మన వెంట ఉండి మనల్ని ఆనందింపజేస్తుంది. అందుకే నాకు ఆకాశవాణి అంటే చాలా ఇష్టం. నేడు ఎన్ని ఆధునిక సాధనాలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే అనుభూతి ప్రత్యేకం. ఆకాశవాణి ఒక చరిత్ర. మాటలతో మాయ చేస్తూ, పాటలతో పరవశింపచేస్తూ నాకు విజ్ఞానాన్ని పంచేది ఆకాశవాణి. నాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదృశ్య ప్రియనేస్తం. ఈ మండు వేసవిలో మీ మనసుకు చల్లదనాన్ని ఇచ్చి మిమ్మల్ని మరింత సూపర్బ్గా చేయడానికి ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఫ్మోనియా విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్, మన విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయంటే ఉదయం 9 దాటితే చాలు, బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. తప్పనిసరి అయితే కానీ బయటకు రాకండి. అందరూ వాటర్ ఎక్కువగా తాగండి. దానితో పాటు మజ్జిగ, సబ్జా వాటర్ వంటివి తీసుకుంటూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రాం స్టార్ట్ చేసేద్దామా? గెట్ రెడీ. ఫ్రెండ్స్, మనం లైఫ్లో చాలా హీరోస్ని చూస్తుంటాం, సీరియల్స్లో, సినిమాల్లో, స్టోరీస్లో, అవునా? అయితే హీరో అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సినిమా స్క్రీన్ మీద ఫైట్స్ చేసేవాళ్ళు, ఒక పంచ్తో విలన్స్ని పడేసేవాళ్ళు. కానీ మన రియల్ లైఫ్లో కూడా ఒక సూపర్ హీరో ఉంటాడండోయ్. అయితే ఈరోజు నేను చెప్పబోయే మన హీరోకి 6-ప్యాక్ ఉండదు, అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, స్లో మోషన్ ఎంట్రీ ఉండదు, కానీ ఫ్యామిలీ కోసం ఎవ్రీడే ఫైట్ చేస్తూనే ఉంటాడు. మరి ఆ సూపర్ హీరో ఎవరో గెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఆన్సర్ నాకు వినిపిస్తుంది, మరి ఆన్సర్ ఏంటో చూద్దామా? అమ్మ చెబుతుంది సూపర్ హీరో సినిమాల్లోనే ఉంటాడు అని. కానీ నేను మాత్రం అమ్మకు ఒకటే చెబుతాను, నా రియల్ సూపర్ హీరో మా నాన్నే అని. మరి మీ సమాధానం కూడా నాన్నే కదా. నాన్న అనేది ఒక చిన్న పదం, కానీ ఆ ప్రేమ, త్యాగం, బాధ్యత చాలా పెద్దవి. ఉదయం అందరం నిద్రలో ఉండగానే ఫ్యూచర్ కోసం బయటకు వెళ్ళి రాత్రి అందరం పడుకున్నాక ఇంటికి వచ్చే మనిషి నాన్న మన కోసం ఎన్నో టెన్షన్స్ తీసుకుంటాడు. కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం స్మైల్తోనే మాట్లాడతాడు. మన ఫ్యూచర్ కోసం తన ప్రెసెంట్ని సాక్రిఫైస్ చేసే మనిషి నాన్న. కొన్నిసార్లు నాన్న కోపంగా కనిపిస్తాడు, కానీ ఆ కోపం వెనకాల కేర్ ఉంటుంది, నా పిల్లలు లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలి అన్న బాధ్యత ఉంటుంది. అవునా? ఏంటండి నా మాటలతో అందరూ ఎమోషనల్ అయినట్లున్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మనం నాన్న నాకు చాక్లెట్ కావాలి అంటే చాలు, వెంటనే తెచ్చిస్తారు. ఒక్కోసారి మనం అడగకుండానే మనకు కావాల్సింది తెచ్చిస్తారు. చిన్నతనంలో మనం నడవలేక పడిపోతే చేయి పట్టుకొని లేపింది నాన్నే. సైకిల్ తొక్కడం రాకపోతే వెనకాల సీట్ పట్టుకొని పరిగెత్తింది నాన్నే. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ చేతి దెబ్బల నుండి మనల్ని ఎన్నోసార్లు కాపాడింది నాన్నే. మన సక్సెస్ని అందరూ క్లాప్ చేస్తారు, కానీ మన ఫెయిల్యూర్ని కూడా పర్లేదురా, మళ్ళీ ట్రై చెయ్యి అని భుజం మీద చేయి వేసి మనల్ని మోటివేట్ చేసేది నాన్న. మన ఫ్యూచర్ కోసం ఓవర్ టైం చేస్తాడు. కొన్నిసార్లు నాన్న స్ట్రిక్ట్గా కనిపిస్తాడు, కానీ ఆ స్ట్రిక్ట్నెస్ వెనకాల ఫియర్ ఉంటుంది, నా పిల్లలు తప్పుదారిలో వెళ్ళకూడదు అన్న భయం. కొన్ని ప్రేమలు

0: లౌడ్గా ఉంటాయి, కానీ నాన్న ప్రేమ మాత్రం సైలెంట్గా ఉంటుంది. అది మాటల్లో తక్కువ, కానీ యాక్షన్లో చాలా పెద్దది. ఫ్రెండ్స్, మన లైఫ్లో ఫస్ట్ హీరో, ఫస్ట్ బాడీగార్డ్, ఫస్ట్ మోటివేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ అన్నీ కలిపితే అది నాన్న అనే ఒక ఎమోషన్. నా లైఫ్లో నా సూపర్ హీరో మా నాన్నే. సో మీ లైఫ్లో కూడా మీ సూపర్ హీరో నాన్నే కదూ. అందుకే ఈరోజు మనందరం ఇంటికి వెళ్ళాక నాన్న దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నాన్నను తనివి తీరా హక్ చేసుకొని చెబుదాం, నువ్వు లేకపోతే నేను లేను నాన్న, నువ్వే నా సూపర్ హీరో, నీ కలలు నిజం చేయడం నా బాధ్యత నాన్న అని. ఈరోజు ఈ టాపిక్ మిమ్మల్ని ఎంతగానో అలరించింది అనుకుంటూ మరో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
1: నమస్కారం ప్రియమైన రేడియో ప్రేమికులారా, ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో నిర్వహించిన ఎలక్యూషన్ పోటీలో నాకు మొదటి ప్రైజ్ వచ్చింది, అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి టీంకి ధన్యవాదాలు. ఈరోజు మీతో కలిసి కొన్ని అందమైన జ్ఞాపకాలు, కొన్ని మధురమైన అనుభూతులు మరియు మన హృదయాలకు ఎంతో దగ్గరైన ఒక ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. మన జీవితంలో ఎంతోమంది వస్తారు వెళ్తారు, కానీ కొన్ని స్వరాలు మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. అలాంటి నా ప్రియమైన నేస్తం ఆకాశవాణి. ఆకాశవాణి చరిత్ర చాలా గొప్పది. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1927లో ప్రారంభమయ్యాయి. 1936లో ఆల్ ఇండియా రేడియోగా అధికారికంగా ఏర్పడింది. తరువాత ఎంవి గోపాలస్వామి గారు ఆకాశవాణి అనే అందమైన పేరును సూచించారు. ఆకాశవాణి ఎంత అందమైన పదమో కదా. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థంతో ఉన్న ఈ పేరు, అది ఒక పేరే కాదు, కోట్లాది భారతీయుల హృదయాల్లో మధురమైన అనుభూతిగా నిలిచిపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉండేది కాదు, ప్రతి చేతిలో మొబైల్ ఉండేది కాదు, కానీ ప్రతి ఇంట్లో ఒక రేడియో మాత్రం ఉండేది. ఉదయాన్నే సుప్రభాతం, భక్తి గీతాలు, మధ్యాహ్నం పాటలు, సాయంత్రం వార్తలు, రాత్రి కథలు, ఇలా రోజు మొత్తం కుటుంబానికి తోడుగా ఉండేది ఆకాశవాణి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు మార్గదర్శకం అయ్యేవి. విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడేవి. వివిధ భారతి వంటి కార్యక్రమాలు సంగీత ప్రేమికుల మనసులు గెలుచుకున్నాయి. శ్రోతలు కోరిన పాటల కోసం ఎంతో ఆసక్తిగా పెద్దవాళ్ళు తమ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయేవారు. బాలల కార్యక్రమాలు చిన్నారుల ఊహశక్తిని పెంచేవి. హాస్య కార్యక్రమాలు కుటుంబమంతా నవ్వుకునేలా చేసేవి. క్రికెట్ వ్యాఖ్యానాలు అయితే ప్రత్యేక ఆకర్షణ, ముఖ్యంగా గవాస్కర్ బ్యాటింగ్కి మరియు కపిల్ దేవ్ బౌలింగ్కి, కామెంటేటర్ అరిచే అరుపుకి మా ఇంట్లో కన్నుల పండగగా ఉండేది. సీతారాముల కళ్యాణం అప్పుడు ఉషశ్రీ వాక్యానం వింటుంటే మాకు కళ్ళకి కట్టునట్లుగా ఉండేది. వాక్యాత చెప్పే ప్రతి మాట, అదే ఆకాశవాణి మహిమ. ఆకాశవాణి ఎంతోమంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగు భాషను స్పష్టంగా అందంగా పలకడం కూడా చాలామంది ఆకాశవాణి ద్వారానే నేర్చుకున్నారు. ఆ మధురమైన స్వరం, ఆ స్పష్టమైన ఉచ్చరణ, ఆ ఆత్మీయత, ఇవన్నీ ఆకాశవాణి ప్రత్యేకతలు. ఇప్పటి కాలంలో సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ ప్రపంచం విస్తరించింది, కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అంటే మనసులోని మాట అనే కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఒక ప్రముఖ ప్రచారణ పొందిన రేడియో కార్యక్రమం. ఇది 2014 అక్టోబర్ 3 విజయదశమి రోజున ప్రారంభమైంది. దీని లక్ష్యం ప్రజల ఆలోచనలను, సూచనలను, విజయాలను, సామాన్య ప్రజలు చేస్తున్న సేవలను గుర్తించి దేశమంతటా తెలిసేలా చేయడం. రాత్రి నిశ్శబ్దంలో రేడియోలో వినిపించే ఆ స్వరం ఇప్పటికీ మనకు ప్రశాంతత ఇస్తుంది. ఎందుకంటే ఆకాశవాణి కేవలం ఒక రేడియో కాదు, అది భావోద్వేగాల వేదిక, జ్ఞాపకాల ప్రపంచం, మన సంస్కృతిని కాపాడుతున్న ఒక గొప్ప మాధ్యమం. అందుకే నా ప్రియనేస్తం ఆకాశవాణి. ఆగండి, మీకోసం ఒక మంచి పద్యాన్ని వినిపిస్తాను. పరుల దిట్టనోరు పాప పంకిలమవును, పెద్దలను నుతింప శుద్ధి అగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఇది కాళికాంబ సప్తసతి. దీని భావం, ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది, పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది,

0: మానవుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. రెండో పద్యం. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్ ఘనతను తెచ్చును, నెంతటి గొనములు కుప్పలు కొనైన గువ్వల చెన్న. గువ్వల చెన్న శతకం. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. ఇది మీ చక్రిక. మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిలో చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి అమ్మ మనసు నాటకం వింటారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా సమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. వినండి అమ్మ మనసు నాటకం.
3: ఏయ్ ఏందే ఇది, నెమ్మది కింద ఒలికిపోతాయి.
4: ఆ ఒలికితే ఒలికినే, కింద ఒలికితే నేలపైన నాలికెట్టి నాకుదువు గాని కుక్కలాగా.
3: ఏందే నేను కుక్కన? రే నేను కుక్కనట్రా?
5: అవునన్నా నువ్వు కుక్కవే.
3: నిన్ను ఏందే ఏందే నువ్వు మరీ అలసిస్తే బొత్తుకెక్కు కూర్చుంటున్నావు, మొగుడిని పట్టుకుని కుక్క అంటావా?
4: అబ్బో మొగుడు, తాళి కడితేనే మొగుడైపోడు.
3: తాళి కట్టడం ఏంటే, సంసారం చేసా, పిల్లల్ని కూడా కన్నా. ఓ ఒక్కరినే కదా, పిల్లని కూడా కన్నా?
4: ఆ కన్నావులే, బురదలో దొరలే పంది కూడా కంటుంది 10 మంది పిల్లల్ని.
3: అబ్బా అసలు ఏందే నీ గోల పొద్దున్నే?
4: ఏందా రాత్రి ఒక్క నిమిషం అన్న నిద్రపోయామా?
3: ఏ బ్రహ్మాండంగా నిద్రపోతేను?
4: నువ్వు నిద్రపోయావు గురక్క పెట్టి. నేను నిద్రపోయానా?
3: ఏ నిద్రపోలా? ఆ అవును నువ్వు నిద్రపోలా, రాత్రంతా నన్ను గోకుతూనే ఉన్నావు. ఆ చిరాకులో నిన్నొకటి పీకా కూడా గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఏంది పడుకుంటావా? పోయి పడుకో, నేను తోముతా అంట్లు, నాకు అలవాటేగా.
4: నా బొంద అదేంటి ఆ గోళ?
3: అదే మన ఇల్లు.
4: అది కాదు, ఆ ఇనపడేదేంది?
3: మా అమ్మ దగ్గు. అయితే ఏంది
4: ఆ దగ్గుకి ఇంట్లో ఎవరైనా ఉండగలరా?
3: ఊరుకోవే కాంతం, ముసలిదన్నాక దగ్గు, పడుతుందన్నాక సిగ్గు మామూలేనే. ఎరా నాగార్జున?
5: అవునన్నా.
4: ఏడ్చినట్టే ఉంది నీ పాండిత్యం, అది మామూలు దగ్గు కాదు, క్షయొచ్చింది.
3: అక్షయొచ్చిందా? వాళ్ళ అక్క కూతురు అక్షయరా? అవును అదొస్తే నీకెందుకే ఏడుపు, బాగానే పూసుకుంటావుగా అక్క అక్క పిల్ల పిల్ల అని.
4: నీది మట్టి బుర్ర కాబట్టే నా బతుకు మట్టి కొంపలు తగలబడింది. ఆ బుర్రే ఉంటే అద్దాల మెడలు తిరిగేదాన్ని. వచ్చింది అక్షయ్ కాదు క్షయ్య, మీ అమ్మకి టీబీ రోగం వచ్చింది, రేపో మాపో చచ్చుద్ది.
3: మా అమ్మకి టీబీ రోగమా? నీకెట్ట తెలుసే, దగ్గితే టీబీ రోగమేనా? ఈడికి మొన్న గజ్జి వచ్చింది అంటే ఏడ్సా? పిచ్చి వాగుడు వాగమాక.
4: ఆ వాగుడు నేను వాగలా, ఊళ్ళో డాక్టర్ వాగాడు, పిలిచి మరీ చెప్పాడు దాన్ని దూరంగా ఉంచమని.
3: డాక్టరా? ఎవడు? ఓ వాడా, వాడు వాడి వైద్యం. పోయినసారి ఏమైందో గుర్తులేదా? జ్వరం వచ్చి సూది మందు ఎయిరాబాబు అని వాడి దగ్గరికి వెళ్ళా, 20 రూపాయలు తీసుకుని కసుక్కున ఒక పూట పొడిచాడు. జ్వరం 2 రోజుల్లో తగ్గింది.

0: అని ఆ పోటు మాత్రం 15 రోజులైనా తగ్గట్ల. ఏందని తడివి చూసుకున్నా, ఆడబ్బా ఆడు గుచ్చిన సూది నా పిరకే ఉంది. ఆడొక డాక్టరు ఆడు చెప్పాడు ఇది ఇనిందంట.
1: పిచ్చి సన్నాసిలాగా మాట్లాడమాక, ఆ రోగం అందరికీ అంటుకుంటుందంట. నీకు నాకు మన బిడ్డకి అందరికీ అంటుకుంటే అందరం సస్తాం.
0: అయితే ఇప్పుడేమంటావే?
1: మీ అమ్మ మంచం తెచ్చి ఆ సెట్టు కిందేద్దాం.
0: ఇక్కడ?
1: ఇక్కడైతే ఊసినా పోసినా మనకి ఇబ్బంది ఉండదు.
0: అందుకని ఇంట్లో ఉన్న అమ్మని తెచ్చి సెట్టు కిందెత్తే ఊళ్ళో జనం ఏమనుకుంటారే?
1: అబ్బో జనం, దాని రోగం మనందరికీ అంటుకుంటే ఇంకా చండాలంగా అనుకుంటారు.
0: అసలు ఇక్కడ ఎట్ట ఉంటుంది ఎండొత్తే?
1: చెట్టు నీడుంటే ఎండెందుకు వస్తుంది?
0: మరి వానొత్తే?
1: ఆ వాన సంవత్సరానికి 3 నెలలు పడేది. ముందు అసలు ఈ సంవత్సరం బతకని.
0: మరి సలేతే ఎట్టగే?
1: సలేతే రగ్గులేదా? శోధ్యంగా మాట్లాడుతున్నావు.
0: అయినా సరే నేను ఒప్పుకోను.
1: ఒప్పుకోవా?
0: ఒప్పుకోను.
1: ఒప్పుకోవా?
0: నువ్వు నన్ను కొట్టినా సరే ఒప్పుకోను, ఒప్పుకోను.
1: దేవుడా, ఈ మొగుడుతాడే లట్ట కాపురం చేయాలరా నాయన. నా మాట
0: ఏంటి? కాంతం ఏంటి ఆ తలంది కట్టు కుట్టుకుంటావు? ఆగవే, ఆగవే, ఉండవే. నిన్నే చూడు చూడు తల ఎట్ట పొట్టుకు కట్టిందో.
1: నా వల్ల కాదు.
0: నిన్నే చూడవే తల ఎట్ట మొప్పి కట్టిందో. ఏంది ఇది?
1: నా కోసం అడిగానా? నువ్వు నీ కూతురు బాగుండాలని అడిగినా. అది నటిలో కూర్చుంటే కనీసం మూకుడుతో ముద్దు ముచ్చట లేకుండా పోయింది.
2: అదే సంగతి చూసావా అన్న, వదిన ఎంత మంచిదో.
0: అవునే, నువ్వు చాలా మంచిదనివే. నేనే నిన్ను తప్పుగా అనుకున్నా. సరేలేవే పద, అమ్మని తెచ్చి ఈ సెట్ కింద వేద్దాం.
2: ఆడదానికి భగవంతుడు 2 గొప్ప ఆయుధాలిచ్చాడు, 1 కన్నీళ్లు, 2 కౌగిళ్ళు. వాటి ముందు ఎవడైనా బలాదురే.
1: దొంగ దొంగ అరే సుబ్బదాసు, దొంగ సచ్చిపోయాడు, నన్ను ఎత్తుకుపోతున్నారా? అరే వదలరా, వదలరా, వదులు.
0: ఉండవే, ఏ అమ్మ నేనే కొట్టకే సుబ్బదాసు.
3: ఒరే నువ్వట్రా సుబ్బదాసు, సప్పుడు చేయకుండా మోసుకుపోతంటే నా నకల కోసం నన్ను ఎత్తుకుపోతున్న దొంగ వెదలు అనుకున్నాను.
4: అవును, నన్ను వాకిట్లో తెచ్చారేంది? ఇల్లు కడుగుతున్నారా?
1: ఆ శుభ్రంగా ఇల్లు కడుక్కుంటున్నాం, అందుకే సెత్తని బయటపడేస్తున్నాం.
3: ఏందిరా సుబ్బదాసు, నీ పెళ్ళం వాగుతుంది.
2: అవునమ్మా, నీ కొడుకు కోడలు నిన్నింట్లోంచి తీసుకొచ్చి ఈదులే వేశారు.
3: వాళ్ళెవర్రా నన్ను ఈదులేయటాకి? కాళ్ళు ఇరగొడతాను అదవని. ఒరే దాసు, నన్ను లోపల పట్టుకెళ్ళు.
1: ఆ పట్టుకెళ్ళు. నిన్ను ఇంకెక్కడికైనా పట్టుకెళ్తే అది కాటికే.
0: అబ్బా నువ్వుండవే, అరవ మాకు. అసలే నీకు దెబ్బ తగిలింది. వసే అమ్మా, అసలేమైందంటే నీకు నీకు టీబీ రోగం వచ్చిందే, అందుకని నిన్ను ఇక్కడ పెట్టాం. తగ్గితే లోపలికి వద్దు గానీ.
3: ఓ, అందుకా నన్ను దూరం ఉంచారు? అయితే ఓ పని చేద్దాం, నేను దగ్గరుంటేనేగా మీకు ఈ రోగం వచ్చేది, అందుకు నేనే దూరంగా ఉంటా. కానీ నేను లోపల ఉంటా, మీరు బయట ఉండండి.
0: అవును కదా, ఇది కూడా బాగానే ఉంది కాంతం.
1: నీ ముఖంలా ఉంది.
0: అయితే చండాలంగా ఉందన్నమాట.
1: రేపో మాపో సచ్చేదానివి, నువ్వుండి ఇక్కడ.
3: నేనెందుకు ఉండాలే బయట? ఇది నా ఇల్లు, నా రెక్కలు కట్టద్దో కట్టా.
1: ఆ కట్టావులే పెద్ద ఇంద్రభవనం, పోతా పోతా కట్టుకుపోతావా ఏంటి?
2: నువ్వు కట్టుకుపోతావా? నువ్వు కట్టుకుపోతావా అని అడుగుతుంది వదిన.
1: నీకు బాగా ఎటకారం ఎక్కువైందిరా.
2: నీకన్నా నా వదిన.
1: ఏంటి?
2: నీతో నా వదిన.
3: ఒరే సుబ్బదాసు, సుబ్బదాసు, ఒరే సుబ్బదాసు.
0: సుబ్బదాసు, సుబ్బదాసు, సుబ్బదాసు, ఇల్లేక సత్తునానే ఏం పేరు పెట్టావే నాకు? ఆడు చూడు, నా దగ్గర హెల్పరు. నీ పేరేంట్రా?
2: నాగార్జున.
0: నాగార్జున, చూడు ఎలాంటి పేరు పెట్టారు. నువ్వు ఉన్నావు సుబ్బదాసు, గబ్బదాసు అని పేరు పెట్టావు.
3: తప్పేరా అయ్యా, అది మా నాన్న అంటే మీ తాత పేరు. గొప్ప స్వతంత్ర సమరయోధుడు మీ నాన్నకలాగే. అంత గొప్పవాడి పేరు ఒక పనికిమాలినోడికి పెట్టా, తప్పు కాదు. నువ్వు నన్ను క్షమించినా మా నాన్న మాత్రం క్షమించడురా.
5: నిజమేనమ్మా.
0: రే లే సామంతి, వెళ్దాం.
2: అట్టగే వత్తా.
0: సే మేము బయలుదేరుతున్నాం, ఎదుర్రా.
2: అబ్బో ఏమొద్దో ఏమో.
3: ఒసే కాంతం, నాకు క్షయొచ్చిందా? ఏ డాక్టర్కి చూపెట్టావే నన్ను?
1: దానికి డాక్టర్ కావాలా? దగ్గుతున్నావుగా,
3: మరి నీ కూతురు కూడా దగ్గుతుంది, దానికి క్షయొచ్చిందా?
1: నా కూతురికి క్షయొచ్చిందంటావా? నీ నోరు కుట్టేస్తాను మోసల్దానా. ఈరోజు నీకు ముద్ద కూడా పెట్టను.
4: ఆకలితో

0: వాడు
1: ఈరోజు ఏముంది లేవే, నువ్వు కోడలైనప్పటి నుంచి మాడుతూనే ఉన్నాను. ఎవరు?
2: నేనమ్మా అబ్బులు, మీ కోడలి అక్క మగుణ్ణి.
1: ఓ నువ్వా అబ్బులు? ఏం నాయనా ఈవేళ అప్పుడు వచ్చావు?
2: ఊరికే ఊళ్ళోకి వచ్చాను మిమ్మల్ని చూసిపోదామని.
1: చూసావుగా, ఇక పో.
0: ఎవరు బావా? ఎంతసేపు అయింది వచ్చి?
2: ఇప్పుడే.
0: అక్క బాగుందా?
2: మీ అక్కకు లోటు రానిస్తారా? పువ్వులు పువ్వుల్లో పెట్టి చూసుకోను.
1: ఏం నాయనా, ఈ మధ్య బట్టలు అమ్మడం మానేసి పూలు అమ్ముకుంటున్నావా?
0: నువ్వు నోరు మూసుకో, నీ గురించి నాకు తెలియదా బావా, అక్క అదృష్టవంతురాలు.
2: అదృష్టం ఏముందిలే, ఎవరికైనా దక్కొచ్చు. మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకోవటం మగాడిగా నా ధర్మం. మర్చిపోయా?
1: ఏమిట్రా అవి డాగులు పడ్డాయి తెచ్చావు?
2: డాగులా?
1: అదిగో కనబడ్డంలా, మొత్తం డాగులే. కొన్నావా ఇక్కడ ఏరుకొచ్చావా? ఇందా ఇటు చూపించు.
2: డాగులంటేంటి? ఎక్కడ మా డాగులు?
1: ఆ డాగు అనుకున్నా, బాగానే ఉన్నాయి
0: రా బావా. నించోనే ఉన్నావు, కూర్చో. అవును, వ్యాపారం ఎలా ఉంది?
2: ఆ వ్యాపారానికే బ్రహ్మాండంగా ఉంది. కాంతం, ఈ మధ్య ఇంకో ఇల్లు కూడా కడుతున్నా, మీ అక్కకి తెలీదు చెప్పమాక. అవును, ఇంకా ఈ మట్టి కొంపలో ఎలా ఉండగలుగుతున్నా? ఇబ్బందిగా లేదా?
1: ఇప్పటి వరకు లేదులే అయ్యా, నువ్వు లేనిపోని పెట్టమాకు.
2: అయ్యో అయ్యో అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా.
1: అయ్యో, నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదా? అవును, ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునేవాడివి నువ్వు ఎక్కడే కూర్చుని కబుర్లు చెబితే ఎట్టా? పోయి వ్యాపారం చూసుకోపో.
2: ఆ వ్యాపారం ఏముందిలేమ్మా, ఎప్పుడు ఉండేదే, మీకంటే ఎక్కువ ఏంటి?
1: అవునవునవును.
2: కాంతం ఒక్క నిమిషం, ఇదిగో చీర ఎలా ఉంది?
0: బావా చీర చాలా బాగుంది, ఇది చాలా ఖరీదు ఉంటుంది అనుకుంటా.
2: ఖరీదేముందిలే, తీసుకో.
0: ఎవరికి? నాకా?
2: నీకే, తీసుకో.
0: అయ్యో ఇంత ఖరీదు ఎందుకు బావా?
2: భలేదానివే, నీకంటే ఎక్కువ ఏంటి? అసలు మా ఆవిడకిద్దాం అనుకున్నా, నీకిచ్చా. ఎవరైతే ఏంటి ఇద్దరు, తీసుకో.
1: ఒరే అబ్బాయి అబ్బులు, నువ్వెట్టాకు ఇక్కడే ఉంటావుగా, కాస్త తిట్టారా? అబ్బా నా గోడ పట్టుకుని లేపి అటు ఇటు నడిపించు.
2: ఏంటి నడిపించాలా? అబ్బా నాకు ఇప్పుడు వ్యాపారం లేదా ఏంటి, ఇక్కడే కూర్చుంటే ఎట్టా? ఆహా నే వెళ్తున్నా. కాంతం ఇల్లత్తా.
1: ఏమే పరాయి మగోడట సీరత్తే తీసుకోవటమేనా?
0: ఆయన పరాయి మగాడెందుకవుతాడు? సుయానా నా అక్క మొగుడు. నీ తరపాళ్ళు ఏనాడైనా ఏమన్నా పెట్టారా? మా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు, అయినా అరటి పళ్ళు మింగావుగా, ఇప్పుడే మూసుకొని కూర్చో.
3: అబ్బాబ్బా
1: ఏమిటమ్మా?
3: నేను ఒకటి అడుగుతాను, చెబుతావా?
1: ఏమిటి అది?
3: మరి నువ్వెప్పుడు చచ్చిపోతావు?
1: ఏమిటా ఆ మాటలు?
3: చెప్పు, ఎప్పుడు చచ్చిపోతావు?
1: ఎందుకే?
3: నువ్వు చచ్చిపోతే నీ నగలన్నీ నాకే వస్తాయంటగా అమ్మ చెప్పింది.
1: కనీసం నేను సచ్చే వరకన్నా ఆగమని చెప్పవే మీ అమ్మకి, నగల కోసం మాత్రం నన్ను చంపొద్దని చెప్పు.
3: అబ్బా ఏం మాట్లాడుతున్నావే, అర్థం కావట్లేదు. ఇప్పుడే కావాలి, ఎప్పుడు చచ్చిపోతావో చెప్పు మా అమ్మ.
4: అమ్మా చిన్నమ్మా ఇట్రా, నీకు నగలు కావాలి? అట్టయితే మీ అమ్మ దగ్గర కూడా చాలా నగలున్నాయి, వెళ్ళి ఇదే మాట మీ అమ్మను అడుగు.
0: అరే ఏం చెప్పావురా దీనికి?
4: నేనా? నేనేం చెప్పాను వదినా?
0: ఏం చెప్పలేదా? పిల్లలకి పాడు మాటలు చెప్పొద్దు ఎప్పుడు.
4: పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియని అడ్డగాడిదా లా కనిపిస్తున్నాను వదినా నీకు.
0: అవునా, నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గర ఉన్న నగలు కూడా నీవే అని చెప్పలా నువ్వు?
4: నేను చెప్పలేదే.
0: వాగబాక, నేను ఇక్కడి నుంచి అన్నీ విన్నా, మళ్ళీ అనలేదని అబద్ధం చెప్తావు?
4: నేను అనలేదని చెప్పలేదే, అన్నాను కానీ అలా అనలా. చిన్నమ్మా.

0: నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గర నగలు కూడా నీవేనమ్మా, ఇట్టగాదు నేను చెప్పింది.
1: నీ వేషాలు నా దగ్గర ఎక్కు. తల్లి నీ బిడ్డని వేరు చేద్దామని చూస్తున్నారేమో, అది మీ వల్ల కాదు.
0: అదేంటో అది నా అంత మాట అన్నావు? తల్లి నీ బిడ్డని వేరు చేయడానికి నేనేమన్నా ఇంటికి వచ్చిన కోడల్నా?
1: మంచి మాట చెప్పావురా నాగార్జున.
2: ఎరా నాగార్జున, అన్ని సరిగా సర్దావా?
0: సర్దానులే అన్నా.
2: ఊరెళ్ళాలంటే ఏమందిరా మీ ఆవిడ?
0: ఏమంటదన్నా, మామూలప్పుడు రోజు సతాయిస్తున్నా ఊరెళ్తున్నామంటే చాలు, అతి ప్రేమగా నటిస్తారు పిల్లలు. అదే తల్లి అయితే మనం ఇంట్లో నుంచి విధిలోకి వెళ్తున్నా మనం ఏదో ఊరెళ్ళిపోతున్నట్టు కంగారు పడిపోయి హడావుడి హడావుడి చేస్తారు. అదన్నా తల్లికి పిల్లానికి ఉన్న తేడా.
3: అంటే మీరిప్పుడు ఊరెళ్తున్నారా? నాకు చెప్పలేదే.
1: అబ్బో, ఈవిడ గారి అనుమతి కావాలి కాబోలు.
3: ఏ ఊర్రా, మరల ఎప్పుడొస్తావు?
2: పక్క ఊరేలేమ్మా, రేపు లేదు ఎల్లుండి వచ్చేస్తా. పదరా.
3: ఆగరా, నేను ఎదురొస్తాగా?
1: అమ్మో వద్దులేమ్మా, లేనిపోని అదృష్టాలు అక్కర్లేదు.
3: నిజమే, ఎదురు రాకూడదు. వాడి పెళ్లి చూపులప్పుడు కూడా అదే, నిన్ను చూడ్డానికి మీ ఊరు వచ్చినప్పుడు నేనే ఎదురొచ్చా, అందుకే వాడికి గతిపట్టింది పాపం.
4: అమ్మా, అబ్బో, కాంతం.
1: ఎవరు?
4: అయ్యో,
1: ఎవరు బావా? నువ్వా? రా బావా రా,
4: అయ్యో
1: కూర్చో. ఏమైంది? ఏంటి బావా, ఏమైంది?
4: ఏమైంది ఏంటి కాంతం, బండేసుకుని ఆ చీరలు అమ్మా, చీరలు కాటన్ చీరలు, చిలుకు చీరలు అని కేకలు పెట్టుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ట్రాక్టర్ గుద్దేశాడు.
1: అయ్యో,
4: పక్కనున్న కాలువలో పడ్డా, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. అయ్యా,
3: ఆహా, ట్రాక్టరోడు గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడా నాయన?
4: లేదండి, వాడే నన్ను ఇక్కడ దింపెళ్ళాడు.
3: ఆ దింపేవాడు మీ ఊళ్ళో దింపకుండా ఇక్కడ ఎందుకు దింపాడో?
4: నేనే అంత దూరం వెళ్ళలేక ఇక్కడే దిగిపోయావు. అబ్బా కాంతం, దీపంతా ముళ్ళుకుచ్చుకుపోయింది, కాస్త తీవా.
1: అలాగే బావా,
4: చొక్కా ఇప్పుతానుండు.
1: అలాగే అలాగే, ఇలా కూర్చో. ఏది ఏది, ఎక్కడ ఏం కనపట్టలేదే? ఏం లేదు బావా?
4: లేదు కాంతం, చిన్న చిన్న ముళ్ళు కళ్ళకు కనపడవు, చేతితో తమిళితే గానీ తెలీదు.
1: ఏది బావా, ఎక్కడ ఏం కనపట్టలేదు బావా?
4: ఓహో,
1: ఏం లేదు బావా.
4: ఏం లేదా? అమ్మో అమ్మో, అయ్యో బుగం పట్టేసింది నాయన, ప్రాణం పోతుంది అమ్మో.
1: అయ్యో, చిన్నగా చిన్నగా బావా, ఒకసారి లేచి చిన్నగా వెళ్ళి అబ్బురదంతా కడుక్కొని రా.
4: అమ్మో లెగలేకపోతున్నాను, అట్లాగే వెళ్ళొత్తా
1: చిన్నగా.
4: అమ్మా
1: బావా, పొయ్యి మీద అన్నం పెట్టాను, 5 నిమిషాల్లో ఉడికిపోద్ది. నేను స్నానం చేసి వచ్చి వడ్డిస్తాను, కొద్దిసేపు కూర్చో బావా.
4: సరే సరే, పర్వాలేదు. ఇదిగో కంగారే లేదు. అవును, పాపే ఇది.
1: తినేసి పడుకుంది బావా.
4: మంచిది. అబ్బులు, ఇంతకు మించిన అవకాశం రాదురా బాబు, వెళ్ళు, వెళ్ళి సాహసం చేయరా. అబ్బా, నువ్వంటే దానికి మోజేరా? ఒకవేళ లేకపోయినా అక్క కాపురం కోసం ఎవరికి చెప్పుకోదు. అవును, అయినా నువ్విచ్చిన చీర తీసుకుంది, నీ వీపు పైన చేయేసి ప్రేమతో పామింది. ఆ స్పర్శ చెప్పట్లా, అది నీ దారిలోనే ఉందని. నిన్నిక్కడ కూర్చోపెట్టి అది స్నానానికి వెళ్ళిందంటే నీకు సిగ్నల్ ఇచ్చినట్టేరా? అబ్బా, ఏం జాతకవరా నీది. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా.
3: ఎరా సుబ్బదాసు, ఊరెళ్లకుండానే తిరిగి వచ్చేసావా?
4: సుబ్బదాసు వచ్చేసాడు. ఎక్కడా ఎక్కడా?
3: అదిగో అక్కడే.
4: ఎక్కడా? ఇక్కడ ఎవరు లేరే.
3: అరే, చెట్టంత మనిషి ఎదురుగా నిలబడితే ఎవరో లేరంటావు చూడు సరిగ్గా.
4: అరే, అక్కడెవరు లేరంటే
3: అక్కడెవరు లేకపోతే ఇక్కడ ఇక్కడ నేనున్నాను కదరా.
4: ఏమనుకున్నావు
3: నా కోడల గురించి?
1: ఏం జరిగింది? ఎందుకు మా బావని కొడుతున్నావు?
4: అంటో ఈ ముసలి దానికి పిచ్చెక్కింది.
1: అయ్యో
4: మా సొమ్ము తింటానికి వచ్చావా అంటూ చిత్త కొడుతుంది. అమ్మో నైనో నైనో నేను వెళుతున్నా. వచ్చా ముసలిదారా, నీ ఇవి కొంపలు అంటే సత్యాంత వరకు కొంపలు అడిగి
5: పెట్టావు. సచ్చిన దెయ్యాన్న ఇంటి కాపలా ఉండా.
1: ఏ ముసలిదానా, పిచ్చెక్కింది అయ్యావునా నీకు?
5: ఏంటే అత్తను పట్టుకుని ముసలిదానా ముసలిదానా అంటావా? ఎంత పొగరే నీకు అత్త గారు అని పిలు.
1: అమ్మో
5: వాడు ఇంకొకసారి ఇటు వైపు వచ్చాడు, నరికి పోగులు పెడతా. నడులాగే గడి పెడతా.
6: అమ్మ చూస్తే ఆవిడ దూరంలో ఉంది, పిల్ల చూస్తే లోపల పడుకున్నట్టుంది. పిల్ల తల్లి అదే నా పెళ్ళం విరహ వేదనతో రగులుతున్నట్లుంది. పిల్ల తల్లి మొగుడు అంటే నేను ఆలస్యం చేయకుండా వెళ్ళి నా భార్యను వాటేసుకుంటారు.
2: ఏగుద్దులు అబ్బాబా, ఏమిటే అట్టగుద్దేమంటే? కరాటే కుంగ్ఫూలు కానీ ఏమైనా నేర్చుకున్నాయంటే ఈ రెండు రోజుల్లో? ఆగమే
1: కాదు, ఈ కాపరం నేను చేయలేను నాయనో, నా వల్ల కాదు. అదేంటే నీలాంటి పొగడిని నేను భరించలేను.
2: అదేంటే నన్ను చేత కొట్టి నువ్వు ఏడుస్తావంటే నీ పచ్చి పచ్చి పాడుగాను. ఆగమే ఎందుకు ఏడుస్తున్నావే, దగ్గరికి రానా మళ్ళీ కొడతావా? తాగి తప్పంటే
1: నన్నేమి అడగొద్దు, నీ బిడ్డను నీకు అప్పు చదువుదామని ఆగా. అది లోపల నిద్రపోతుంది, నేను వెళ్ళిపోతున్నా.
2: ఎక్కడికే?
1: చావడానికి.
2: చావడమా? చావడం ఏంటే ఎందుకు?
1: బతకని వట్లేదు కనుక.
2: ఏ కాస్త అర్థం ఏడు చెప్పవే, నీ అంత తెలివితేటల్లోకి లేవే.
1: చెప్పిన ఉపయోగమేముంది, నువ్వెలాగో వినవు నా మాట. నేను చచ్చాక ఎట్టాకు నీకే తెలుస్తుంది.
2: చచ్చిపోవటం ఏందే, నువ్వంటే నాకు ప్రాణమే. చెప్పవే ఏం చేయమంటావే, అసలు ఏం జరిగిందో చెప్పవే.
1: నిన్న మీ అమ్మ నన్ను చంపబోయిందయ్యా, చంపబోయింది. నన్నే కాదు నా బిడ్డను కూడా చంపుతంట.
2: ఏందే ఏందే నువ్వు అనేది?
1: అవునయ్యా అవునయ్యా, నా మీద ఒళ్ళంతా దెబ్బలే, కర్రతో చిత కొట్టేసింది. ఇంట్లోకి పారిపోయి తలుపేసుకున్నా, లేకపోతే చచ్చిపోయేదాన్ని అయ్యా. రెండు రోజులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికా. నన్ను చంపినా పర్వాలేదు, నా పసి బిడ్డను ఏం చేస్తుందనే భయం
2: అయ్యా. ఎందుకే ఏమైంది?
1: దానికి జబ్బు ముదిరి పిచ్చెక్కిందయ్యా, పిచ్చెక్కింది. మొన్న మా బావకి దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలతో ఇంటికి వచ్చి పడిపోయాడు. ఆయనకి అన్నం పెడుతున్నానని నా సొమ్ము తింటారా అంటూ ఇద్దరిని చితక బాధేసింది అయ్యా, చితక బాధేసింది. నేను నీకు ఎదురైతే దరిద్రం అంట ఎన్నో మాటలందయ్యా, ఎన్నెన్నో మాటలంది. నన్ను నా బిడ్డల్ని చంపి నీకు మళ్ళీ నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందయ్యా పెళ్ళి.
2: అట్ట ఎందుకు చేస్తదే, కూడు తింటానంటే ఎందుకు కొడతదే నా అమ్మ? అది దాని ధర్మాలు చేసే కదే, ఆస్తులంతా పోగొట్టుకుంది. రోజు 20-30 మంది తినేవాళ్లే నా చిన్నప్పుడు. ఊళ్ళో వాళ్ళంతా దాన్ని దేవుడు అంటారే, దేవుడు అంటారు. ఎక్కడికి? ఆగు. ఎక్కడికి? ఎక్కడికో చెప్పు.
1: సావడానికి. పెళ్ళాన్ని నమ్మని మొగుడుతో రోజు సస్తు బతకలేను. నే పోతున్నా, నీ బిడ్డను సాగుతావో చంపుతావో నీ ఇష్టం. ఒక బిడ్డ సస్తున్నా ఇంకో బిడ్డనైనా కాపాడుకో.
2: ఒక బిడ్డ సావటం ఏంది?
1: నేను సత్తే అది కూడా సత్తాది కదా.
2: కథ అర్థం ఏడు చెప్పు.
1: నేను సత్తే నా కడుపులో ఉన్న బిడ్డ సావదా?
2: అంటే కడుపులో బిడ్డ ఉందా? అంటే అంటే నువ్వు నెల తప్పావా? మరి నాకు చెప్పలేదేంటే?
1: మగుడికి ఊరించి ఊరించి చెబుదామని ముచ్చట పడ్డా, కానీ నా జీవితం ఇట అర్ధాంతరంగా ముగుతున్నప్పుడు చెబుతాననుకోలేదయ్యా. సర్లే అటులే, నువ్వు అటులే.
2: నా మాట వినవే కాంతం.
1: నాకు కోపం

0: నువ్వు నన్ను కొట్టినా సరే నిన్ను వెళ్ళనివ్వనే వెళ్ళలేవును.
1: నన్ను ఆపడానికి నువ్వే ఉండరా?
0: నువ్వు వెళ్ళవే, కానీ నా బిడ్డను తీసుకెళ్తే మాత్రం ఊరుకోను.
1: సరే, లోపలికెళ్ళి కత్తి పెడతస్తా.
0: కత్తిపేట? అమ్మని అమ్మ, సాడిస్తుదానివే, నువ్వు ఏం చేసినా చేస్తావే. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పవే.
1: నేను చెప్పినట్టు చేస్తావా?
0: చేస్తా.
1: నీ బిడ్డ మీద ఒట్టే.
0: అబ్బబ్బా, అది చేస్తా. ఏంటో చెప్పు.
1: మీ అమ్మని చంపే.
0: అమ్మని చంపటమా? ఒట్టు తీసి కట్టు మీద పెట్టేశా.
1: అయితే కత్తిపీట కూడా తీసి బయట పెట్టు.
0: హుసే, పాపవే అమ్మే.
1: అంటే అది నీ పెళ్ళాన్ని బిడ్డని చంపితే పాపం కాదా? మనం పెంచుకునే కుక్కకి పిచ్చెక్కి కరుతుందనుకో, దాన్ని చంపుతావా ముద్దట్టుకుంటావా? అయినా దేశంలో నువ్వు ఒక్కడివే చేయట్లేదయ్యా, చాలా మంది పెద్దోళ్ళు ముసలాళ్ళకి సేవ చేయలేక సటుక్కున గొంతు పిసికి పారేస్తున్నారు.
0: పాపవే అమ్మే, నేను చంపలేనే.
1: పోనీ, నేను చంపుతా, నువ్వు నోరు మూసుకొని కూర్చో.
0: హుసే హుసే హుసే, నీ కాళ్ళు పట్టుకుంటానే, మా అమ్మని చంపమాకవే చంపమాక. ఓ పని చేస్తానే, దాన్ని దూరంగా తీసుకుని పోయి ఎక్కడన్నా వదిలేస్తా.
1: ఎక్కడైనా వదిలేస్తే మళ్ళీ వస్తాది.
0: రాదు, రాలేదు. అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తా, రాలేనంత దూరంలో వదిలేస్తానే.
1: సరే, ఏదో ఒకటి చెయ్యి. అదిగో వస్తోంది, దాని ముందు బయటపడ మాకు. మంచిగా ఉండు.
2: శుభదాసు, ఎప్పుడు వచ్చావురా పెద్ద సన్నాసి? ఏమన్నా తిన్నావా? నీ పెళ్ళాం పెట్టిందా ఇంకా లేదా?
0: అమ్మా, అంకాలమ్మ గుడి మొక్కు తీర్చమని నన్ను అడుగుతుంటావుగా, రేపొద్దున్నే బయలుదేరదామే.
2: ఏమిటి, అంకాలమ్మ గుడికా? నువ్వు పుట్టినప్పటి మొక్కురా అది. ఎప్పుడు అడిగినా అటువైపు రైలు లేదు, బస్సు లేదు, నిన్ను మోసుకెళ్లాలా అని తిట్టేవాడివి. ఇప్పుడు నీకు నువ్వే అడుగుతున్నావు. ఇప్పుడు మాత్రం ఎట్టా తీసుకెళ్తావు నన్ను?
0: బండి కడతా, ఆ బండిలో నిన్ను కూర్చోబెట్టి తీసుకుపోతా. నేనే ఆ బండిని తయారు చేస్తా. అమ్మా, ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకోమ్మా.
2: అలాగేనాయనా.

0: ఈకలి మెల్లగా వచ్చి ఇందులో కూర్చో.
1: ఏమిట్రా అంత తొందర, కాస్త చుట్టుపక్కల వాళ్ళకు చెప్పుకోవద్దా? అసలు నా మనవరాలేది, దాన్ని ముద్దు పెట్టుకోవద్దా?
0: అది నిద్రపోతుందిలేవే, వచ్చి కూర్చో.
1: నిద్రపోతే లేపకూడదా ఏందిరా? పొద్దున్నే దాని ముఖం చూడకపోతే నాకేదోలా ఉంటుంది, పిలవరా అయ్యా.
0: చెబితే నీకు అర్థం కాదా? లే బయలుదేరు.
2: అబ్బా మంచి శకునం.
3: ఏందన్నా ఎక్కడికి?
0: అది అంకాళమ్మ గుడికి. రే మొక్కు తీర్చుకుందానికి. అవును, అయినా ఇప్పుడు ఎందుకు వచ్చా? ఈరోజు అసలు పని లేదనుకున్నాంగా.
3: కోటిగాళ్ళాడు కోటిగాడు, నువ్వేవో బండి చక్రాలు కొనుక్కెళ్తున్నావు అని చెబితే నాకు తెలియకుండా ఏం పని చేస్తున్నావని తెలుసుకుందామని వచ్చానన్నా. చాలా పెద్ద పని చేసావన్నా.
0: అది అంటే సొంత పని కదరా, దానికి కూడా నీకు కూలీ ఎక్కడిస్తాను. సర్లే గాని ఆ రాయుడు గారి పని మొదలుపెట్టు, నేను 2 రోజుల్లో వచ్చేస్తా.
3: 2 రోజుల్లో వచ్చేస్తావా? అంటే ఇద్దరు రారా?
0: అంటే ఎందుకు రాము? ఇద్దరం వస్తాం. ఇద్దరం వెళ్ళినప్పుడు ఇద్దరు వస్తాం కదా. ఏమే అంటే మధ్యలో ఏదన్నా జరిగితే తప్ప. సర్లేరా, మళ్ళా వచ్చాక మాట్లాడుకుందాంలే అన్ని. వెళ్ళు.
3: అమ్మా నువ్వు దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నావా?
1: అవునరా నాగార్జున, నా కొడుకు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు.
3: ఇదంతా నీ కోడలు ప్లాన్లే అమ్మా. అమ్మా మా అమ్మ చెప్పేది, నువ్వు ఎంతో మందికి సాయం చేసావంట, మా అమ్మకు పెళ్లి కూడా నువ్వే చేసావంట. మా అమ్మ చచ్చిపోవటం వల్ల నీ రుణం తీర్చుకోలేకపోయింది. నేనన్నా రుణం తీర్చుకుందామని నీ కొడుకు చుట్టూ తిరుగుతున్నా, ఇకపై అవకాశం ఉంటుందో లేదో. అమ్మా వచ్చే జన్మలో నాకు బిడ్డగా పుట్టు తల్లి, నీ రుణం తీర్చుకుంటా.
1: సరే అయితే వచ్చే జన్మలో నువ్వు కూడా నాకు బిడ్డగా పుడదువు గాని, సరేనా?
3: వద్దమ్మా వద్దు, నీకు బిడ్డగా పుట్టు.

0: అనుకో, నీకు ద్రోహం చేస్తాను. బిడ్డలందరూ అంతేగా. అందుకే నువ్వు నా బిడ్డగా పుట్టావనుకో, నేను దగాపడైనా సరే నీ రుణం తీర్చుకుంటానమ్మా.
1: అబ్బో, ఈ ఓవరాచనలు చూడలేక సస్తున్నా. ఇక మీరు బయలుదేరండి.
2: సరే సరే, వెళ్దాం. పదవే
1: పదనాయనా.
0: వదిన, కాస్త లోపల చెక్కలుంటాయి, బయటపడాయి.
1: అలాగే. ఎందుకు?
0: ఏం లేదు, ఇంకో బండి చేయాలి కదా.
1: బండా? ఇంకో బండి ఎందుకు?
0: రేపు మీరు కూడా ముసలాలు అవుతారు కదా, మీ బిడ్డకి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేద్దామని.
1: నా బిడ్డలు అలా ఎందుకు చేస్తారా? ఆణి ముచ్చాలు.
0: అవును, నీ బిడ్డలు ఆణి ముచ్చాలే. సరే, ఆమె బిడ్డ పనికి మాలినోడు కదా అందుకని.
1: ఏంట్రా వాగుతున్నావు, చెప్పు తీసి కొడతా.
0: కొట్టవే, కొట్టు. ఇప్పటి వరకు ఆమె కొడుకు కోడలు కాబట్టి గౌరవించానే, ఆమెకే ద్రోహం చేశాక చెయ్యి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికి తెలిసిందంటే నీ బతుకు కుక్కలు చింపురిత్తరే. చెయ్యి, నీ బతుకు చేడ. అసలు కోడళ్ళందరికీ ఎందుకీ అత్తల మీద ఏడుపు? మీ తల్లులు ఇంకొకరు అత్తలు కాదా? మీరు ఇంకొకరికి అత్తలవరా? మీ వల్లనే మీ బిడ్డలు చనిపోతున్నారు. మారండి, ఇక్కడైనా మారండి.
2: నీ బండి తోసి తోసి ప్రాణం పోతుంది అమ్మా. పోనీలే, చివరిసారి నీకు ఆ గుడిని చూపెడదామని అనుకోవడమే నా పాపం.
3: చివరిసారి ఏమిట్రా, మళ్ళీ వచ్చే ఏడాది కూడా తీసుకురావాలి. చూడు ఎంత చక్కటి వాతావరణం, నాకైతే ఇక్కడే ఉండాలనుంది.
2: అయితే ఇక్కడే ఉండిపోతావా?
3: బ్రహ్మాండంగా ఉంటా, కానీ నువ్వు కూడా ఉండాలి ఇక్కడే. సర్లే, ఆకలి మండుతోంది, ఆ అన్నం మోటిప్పు.
2: సరే సరే, ఇదో కొంచెం అన్నం పెట్టు. బాగుంది
4: తమ్ముడు, కాస్త మంచి నీళ్ళు ఇస్తావా?
2: అబ్బో నీళ్ళ మాకు చాలా.
3: ఇదిగో, ఒరే అబ్బాయి, అన్నం తింటావా?
4: అన్నం అక్కర్లేదమ్మా, కాస్త కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అమ్మా, చాలు.
3: అన్నం తినకపోతే మంచినీళ్ళు ఇవ్వం. తిను, ఆకలి మీదుండి ఒట్టి నీళ్లు తాగకూడదు. ఏమైనా తిని తాగాలి. తిను, ఇందా తిను.
4: అలాగేనమ్మా. కమ్మగా ఉందమ్మా మీ చేతి వంట.
2: అదే మా అమ్మ శైల, మా ఆవిడ చేసింది.
4: చేసిన చేతి కన్నా పెట్టిన చెయ్యి గొప్పదిలే తమ్ముడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ అడవుల్లో నుంచి? అంకాళమ్మ గుడికా?
2: అవును, మీరు గుడికెళ్ళి వస్తున్నారా?
4: కాదు తమ్ముడు, నేను వ్యాపారస్తుండి. మా కారుపై దొంగలు దాడి చేశారు.
2: దొంగలే?
4: నేను అలా పారిపోయి అడవుల్లో వచ్చి తప్పిపోయి ఇలా ఇలా తిరుగుతున్నాను అన్నమాట.
2: బాబోయ్ దొంగలే, నాకు భయం.
4: కంగారు పడకు తమ్ముడు, వాళ్ళప్పుడే పోయారులే. ఇంతకీ ఏ ఊరు మీది?
2: చీపురుపాళెం.
4: చీపురుపాళెమా? ఆ ఊళ్ళో వెంకటరత్నం గారని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడ ఎక్కడున్నారు?
2: వెంకటరత్నమా? మా ఊర్లో వెంకటరత్నం అనేవాళ్ళు ఎవరూ లేరే. అయినా మా అమ్మని అడుగుదాం. అమ్మా, మన ఊళ్ళో వెంకటరత్నం అని ఎవరైనా ఉన్నారే?
3: వెంకటరత్నమా? ఉంది కదా.
2: ఉందా? నాకు తెలియకుండా మన ఊర్లో వెంకటరత్నం అని ఎవరు ఉన్నారే?
3: వెంకటరత్నం ఎవరో తెలీదా? అది నేనే కదరా బడుద్దాయి.
2: అవును నువ్వే కదా, మర్చిపోయానే. ఏమండోయ్, ఈవిడే వెంకటరత్నం. ఏంది అట్టా చూస్తున్నావు? కొంపదీసి నీకేమైనా బాకీ ఉందా?
4: అమ్మా అమ్మా, మీరు కొనకళ్ళ వెంకటరత్నం గారే కదూ?
3: అవునరా అబ్బి, ఎవర్రా నువ్వు?
4: అమ్మా నేనమ్మా, నేను నాయుణ్ణి, ఎద్దుల నాయుణ్ణమ్మా, గుర్తుపట్టలేదా?
3: ఎద్దుల నాయుడా? ఎవరు? ఎడ్ల పందాలకు పోయే ఎడ్ల నాయుడువా? ఒరే నాయుడు, నువ్వేనా? ఎట్టా ఉన్నావురా, ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి.
4: అమ్మా మీ దయ వల్ల, మీరు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా ఉన్నానమ్మా.
2: భిక్ష పెట్టిందా? అంటే ఇంతకు ముందు ఒకసారి కూడా అన్నం పెట్టిందా మా అమ్మ?
4: అన్నమే కాదు తమ్ముడు, ప్రాణభిక్ష పెట్టింది. పందాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా, ఊరంతా అప్పులై చచ్చిపోవాలని ఓ చెట్టు

0: డబ్బు ఉరివేసుకుంటున్న సమయంలో అమ్మగారి కంటపడ్డా. బలవంతాన నన్ను ఆపి రెండు దెబ్బలేసి ఆమె మెడలోని బంగారు నాంతాడు తీసి నాకిచ్చి ఎక్కడైనా వెళ్ళి చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పి నన్ను బ్రతికించిన మహాతల్లి.
1: గుర్తొచ్చిందిరా, ఆ రోజు కొందరు నిన్ను తరుముకొస్తే మా గొడ్ల చావిళ్ళలో దాక్కున్నావు.
2: ఒరేయ్, ఆ ఇద్దరు నాయుడు గారు ఇక్కడ ఎక్కడో దాక్కున్నాడు రా, వాణ్ణి వదలకండి.

0: దాక్కున్నావు.
1: ఒరేయ్, ఆ ఎద్దులనాయుడు గారు ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు రా, వాణ్ణి వదలకండి, వెతకండి.
2: రేయ్, ఎవర్రా మీరు? మా గొడ్ల చావిట్లోకి వచ్చారేంటి?
1: ఒక దొంగ వెదవ ఇటు పారిపోయి వచ్చాడమ్మా, అందుకే వెతుకుతున్నాం.
2: ఇటు ఎవరు రాలేదు, వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి.
1: అలాగేనమ్మా, క్షమించండి. రేయ్, పదండ్రా, అటు పోదాం.
2: రేయ్, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ బయటకు రా.
3: అమ్మో,
2: నిన్నే, భయపడకు. ఇలారా, ఏంటి మొహం దాచుకుంటావే? ఏది, ఇటు తిరుగు. ఒరే ఎద్దులనాయుడు, నువ్వా? ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు నీ కోసం వెతుకుతున్నారు?
3: ఏం లేదమ్మా, ఊరికే వచ్చా, వెళ్ళిపోతానమ్మా.
2: ఏంట్రా, ఏం జరిగింది? కళ్ళెంబడా నీరేంటి? ఏం జరిగిందిరా?
3: అమ్మగారు అంతా అయిపోయిందమ్మా, ఆస్తి మొత్తం పోవటమే కాక ఊరంతా అప్పులు పాలైపోయారమ్మా. కొంప గూడు అన్నీ లాక్కున్నారు, అయినా అప్పులు తీరక నన్ను చావగొట్టడానికి వెతుకుతుంటారమ్మా నాయాళ్ళు.
2: ఎరా నాయుడు, మొట్టమొదటిగా నా దగ్గర ఎడ్లనే కదా తీసుకెళ్ళావు.
3: అవునమ్మా, అయ్యగారు నాకేమొద్దని చెబుతున్నా కూడా పోనీలే వ్యవసాయం చేసుకుంటూ పోతాడంటూ ఒక్క పైసా కూడా తీసుకోకుండా బంగారం వంటి ఎడ్లను నాకు ఇచ్చిన మహాతల్లి మీరు. ఆ ఎడ్లతో వ్యవసాయం చేయకుండా పొరుగు పందాలు బండలాగుళ్ళు పందాలకు అలవాటు పడ్డాను. కొన్నాళ్ళు బాగానే సుఖంగా ఉన్నానమ్మా, కానీ కాలం కలిసి రాలేదమ్మా, అప్పులు పాలైపోయాను.
2: అలవాటు వ్యసనంగా మారితే కాలం ఎప్పుడూ కలిసి రాదు. సర్లే, ఆ తాడెందుకు తీసుకున్నావు? నిన్నే రా అడుగుతుంది, ఆ తాడెందుకు తీసుకున్నావు?
3: వేరే దారి లేక నేను చస్తేనే నా బాధలు పోతాయమ్మా.
2: సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానంగా మారిపోయేదిరా. ఇంతకీ నీకు పెళ్ళయిందా?
3: లేదమ్మా, అమ్మా నాన్న కూడా పోయారు, ఇప్పుడు ఆస్తులు కూడా పోయాయి, బిచ్చగాడి స్థానంలో ఉన్నానమ్మా.
2: నోర్మై, ఆస్తులు పోయినంత మాత్రాన ఎవ్వడూ బిచ్చగాడు కాడు. ఒంట్లో ఓపిక, రక్తంలో పౌరుషం తగ్గితేనే బిచ్చగాడు అవుతాడు. ఇందా ఈ తాళి తీసుకుని వేరే ఏదన్నా ఊరెళ్ళిపోయి చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకు.
3: అమ్మా, అమ్మా, మీ మెడలో తాలిబొట్టు తీసిస్తున్నారమ్మా, అదే ఒక పరాయి వాడి కోసం. అమ్మా,
2: ప్రాణానికి మనవాడు పరాయివాడు అన్న భేదాలుండవురా, అందరి జీవం విలువైనదే. నా భర్త వేద మంత్రాల సాక్షిగా కట్టిన ఈ తాళి, ఒక బిడ్డ ప్రాణాలు నిలబెట్టగలిగితే నా భర్త ధన్యుడే. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా ఇదిగో ఇది తీసుకుని అలా ఆ కొండపైనుంచి అవతలికి పో. అక్కడ బల్లకట్టెక్కి ఏదన్నా ఊరికి పో. సత్రాల్లో మాత్రం ఉండబాకు, ఎందుకంటే వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినా వస్తారు. బయలుదేరు, బయలుదేరు.
3: అలాగే. అమ్మా, మీరు పూర్వం నాకు చేసిన భిక్ష వల్లనే నేను ఈ రోజున హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నానమ్మా.
4: ఈవిడ ఇంతేనండి, ఊరకబోయే తలకాయ నొప్పులన్నీ నెత్తిన పెట్టుకొని మా ఆస్తులు మొత్తం కరిగించేసింది. అందుకే దీన్ని అంకాళమ్మ గుడికి తీసుకెళ్తున్నా.
3: బాబు, లేదు బాబు, ఆమె చేసిన పుణ్యం వృధా పోదు. ఇదిగో చూడండి బాబు, బంగారం డబ్బు వచ్చిన
4: అయ్యే బాబాయ్, బంగారు బంగారు నగలు తగతగ వజ్రాలు మిలమిల మెరిసిపోతున్నాయి. బంగారం
3: నగలు వజ్రాలు మీ జీవితానికి సరిపడినని తెచ్చారు బాబు. అమ్మా, అమ్మా తీసుకోండి అమ్మా.
4: అమ్మా, నిన్నే తీసుకోమ్మా, తీసుకో.
2: ఏమిట్రా ఇవి?
4: ఏమిటంటే నీ చత్వరం తగలయ్యా, తగతగలు మెలమెలలు భలే భలే బంగారమే, తీసుకో తీసుకోమ్మా.
2: నువ్వు ఆగరా దాసు. ఒరే ఎద్దులనాయుడు, నా రుణం ఎట్టా తీర్చుకుందాం అనుకుంటున్నావా?
3: అమ్మా, అమ్మా, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారమ్మా, ఆ రుణం ఏమిస్తే మాత్రం తీరుతుందమ్మా. మీ దయ వల్ల చిన్న వ్యాపారంతో మొదలెట్టి ఇప్పుడు లక్షలు సంపాదించాను, మీ దగ్గరకు రావాలని ఎంతో తాపత్రయపడుతున్నానమ్మా. కానీ పరువు

0: పోయినా ఆ ఊర్లోకి అడుగు పెట్టలేక ఆగిపోయానమ్మా. నా అదృష్టం కొద్దీ మీరిప్పుడు కనిపించారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు మీరు పేదరికంలో ఉన్నట్టుగా అనిపిస్తుందమ్మా. తీసుకోండమ్మా, తీసుకోండమ్మా.
1: అమ్మా అమ్మా, నగలు తీసుకోమ్మా, తీసుకో.
2: నువ్వు ఆగరా దాసు నాయుడు. సహాయానికి ప్రతిఫలం ఆశించి నేనెప్పుడూ చేయల. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చెయ్యటం నా ధర్మం. నేను చేసిన సహాయం నీకు ఉపయోగపడిందని చెప్తున్నావు. నాకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పు. నాయుడు, నువ్వు వింటానంటే ఓ సలహా చెప్తా, పాటిస్తావా?
0: చెప్పండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తానమ్మా.
2: నువ్విప్పుడు బాగా సంపాదించు. నేను నీకు సహాయం చేసినట్టే నువ్వు 10 మందికి సహాయం చేయి. ఆ నగలు నాకు ఇద్దామనుకున్నావు కదా, కానీ మన ఊర్లో నీకు అప్పులిచ్చిన వాళ్ళ కుటుంబాల్లో ఇప్పటికీ కొందరు కష్టాల్లోనే ఉన్నారు. నువ్వెళ్ళి వాళ్ళ అప్పులు తీర్చు. అప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ తండ్రి పైన గౌరవం పెరుగుతుంది. అంతేకాదు, అవమానంతో ఊర్లోకి వెళ్ళలేకపోయిన నువ్వు గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చు.
0: చేస్తానమ్మా, చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తాను, కానీ ఆ సహాయం మీతోనే ప్రారంభించనివ్వండమ్మా. అమ్మా ఇవి తీసుకోండి.
1: తీసుకోమ్మా, తీసుకో.
2: నువ్వు ఆగరా దాసు. నాయుడు, ఇంకో మాట చెప్తా, సహాయం చేసిన వారి నుంచి పొరపాటున కూడా ప్రతిఫలం ఆశించకు, అజమాయిషీ చెయ్యకు.
0: నిజమేనమ్మా, మీకోసం కాకపోయినా మీ బిడ్డల కోసం తీసుకోండమ్మా.
2: నాయుడు, మడిసికి కావలసింది గుప్పెడు మెతుకులు తలదాచుకోవడానికి ఇంత నీడ. నా బిడ్డ దాసుకి అవి రెండూ ఉన్నాయి. అంతకుమించి ఉన్నాయంటే వాడి జీవితానికి సుఖం ఉండదు.
3: సుఖం వడ్రంగి పని చేసుకుని బతుకుతున్నానే నేను? నాకేదో గొప్ప జీవితాన్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు.
2: ఒరే సుబ్బదాసు, నిన్ను చదువుకోవడానికి పంపిస్తే బడికి సరిగ్గా వెళ్లకుండా గాలి తిరుగుళ్ళు తిరిగావు, చెడు సావాసాలు చేసావు. పుచ్చకాయల దొంగతనం నీ మీద మోపి నిన్ను కొడుతుంటే కాపాడడానికి నేనే దెబ్బలు తిన్నాను, గుర్తుందా నీకు?
4: నాకు చదువు ఎక్కట్లేదురా, నాకు చదువు వద్దు అని చక్క గోడ్లు కాసుకుంటానంటే మా అమ్మ ఎంతలేదు.
5: కానీ నువ్వు గోళీలు బలే ఆడుతున్నావు రోయ్, నీలాగే ఆడేవాళ్ళు మన ఊళ్ళో ఎవ్వరూ లేరు.
4: అవును మరి, కష్టపడి నేర్చుకున్నా. చల్లే చల్లే, ఇదిగో ఈ పుచ్చకాయ తింటావా?
5: పుచ్చకాయ? అబ్బా కొద్దిగా పెట్టరా నాకు.
4: రాయ్ కొద్దిగేంటో, ఇదిగో ఈ కాయ కాయ తీసుకో. ఎవరన్నా అడిగితే ఎవరో ఇచ్చినట్టు చెప్పబోక, నాదే, నేను కొనుక్కున్నాను అని చెప్పు. సరేనా?
5: సర్లేరా, నువ్వు కూడా కూర్చుతుందో.
4: ఇదో నువ్వు ముందు బాగా తిను, నాకేరే పని ఉందిలే. ఇదో ఎండ బాగా ఉంది, కండువా నెత్తినేసుకుని తిను. నేను ఎడుతున్నా.
5: సర్లే నువ్వు వెళ్ళు వెళ్ళు, నేను ఉంటాను ఇక్కడ.
6: ఏరా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు?
5: గుడ్డు గుర్రాల పళ్ళు తోముతున్నా. నీకెందుకు, పని మీద ఉండి వచ్చి కేరుకుతావు.
6: ఏంటంటే చేసేది దొంగ, పుచ్చకాయలు దొంగతనం చేస్తారా?
2: చంటి బిడ్డను పట్టుకుని అలా కొడుతున్నావు?
6: ఏంటి వీడు చంటి బిడ్డ, వీడు దొంగతనం చేశాడు.
2: ఏమయ్యోయ్, కాస్త మర్యాదగా మాట్లాడు, వాడు నా బిడ్డ.
6: ఓహో, అయితే నువ్వే పంపావన్నమాట దొంగతనానికి. బిడ్డల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకమ్మా?
2: హద్దు మీరి మాట్లాడకు. నా బిడ్డ ఏం తప్పు చేశాడో చెప్పు.
6: ఏం చేశాడా, ఏం చేశాడని అడుగుతున్నావు నువ్వు? వీడు దొంగతనం చేశాడు, నా కొట్లో 2 పుచ్చకాయలు దొంగతనం చేశాడు.
2: బిడ్డ తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదే. పసిపిల్లాన్ని ఎందుకు కొడతావు, నన్ను కొట్టు.
6: ఆడదాన్ని నిన్ను కొట్టలేనని ధైర్యంతో అంటున్నావు నువ్వు?
2: నీకా ఇబ్బంది అక్కర్లేదు.
6: ఆగమ్మా ఆగు. ఏంటలా నీకు నువ్వే కొట్టుకుంటున్నావు? నువ్వు అలా కొట్టుకుంటే నాకు జరిగిన నష్టం పూడుకుంటుందా ఏంటి?
2: ఆ పుచ్చకాయల ఖరీదెంత?
6: ఒక్కో పుచ్చకాయ 25 రూపాయలు, అంటే మొత్తం 50. నువ్వు ఇస్తావా?
2: తీసుకో, ఈ 100 రూపాయలు తీసుకో.
6: అదేంటమ్మా, మరి డబ్బులు ఉన్నప్పుడు అలా ఎందుకు కొట్టుకున్నావు నీకు నువ్వే?
2: నీ పగ కూడా తీరాలి కదా.
7: అమ్మా మీరేంటమ్మా ఇక్కడ?
6: ఏంటి నాన్న, ఈవిడ నీకు తెలుసా? ఈవిడ గారి కొడుకే మన కొట్లో దొంగతనం చేసింది, పట్టుకొని 4 పీకి డబ్బులు కట్టించా.
7: కొట్టావా? ఎవరిని కొట్టావు?
6: అదిగో వాడే దొంగ వెధవా, వాడి ముఖం చూడు, ఈవిడ గారి పుత్రరత్నం. 4 పీక ఇంకెప్పుడు మన కొట్టు వైపు రాడు. ఈవిడ కూడా క్షమించమని తనను తాను కొట్టుకుంది.
7: అయ్యో అయ్యో, తప్పు అయిపోయిందమ్మా, తప్పు అయిపోయిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, మమ్మల్ని.

0: క్షమించండి.
1: ఏంది నాన్న, ఆవిడ కాళ్ళ మీద అలా పడ్డావు?
0: రే రే, నీకేనా చెప్పేది? క్షమాపణ అడగరా? అడుగు, లేదంటే నీ పేకతో చంపేస్తాను.
1: అమ్మా క్షమించండి అమ్మా, తప్పైంది, తెలియజేశాను.
2: సిద్ధయ్య, ఏంటిది కన్నబిడ్డని అలా తంతున్నావు?
0: ఇంత పాపం చేశాక వీడు నా బిడ్డే కాదమ్మా.
2: నోర్మై, ముందు వాణ్ణి పైకి లే. తప్పు నా బిడ్డ చేశాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు నీ కొడుకు. నాకు తెలిసినంత వరకు నా కొడుకు తెలివి తక్కువ వాడే, కాని దొంగతనం చేసే మనిషి కాదు. ఆ విషయం నీ బిడ్డకు అర్థం కాకపోయినా నీకు అర్థమైతే చాలు.
0: అమ్మా అమ్మా, అంత మాట అనకండమ్మా. ఈ ఊరే మీదమ్మా. నా కొడుక్కి మీ గురించి తెలియదమ్మా. వాడు వేరే ఊళ్ళో పెరిగాడు, కొత్తగా వచ్చాడమ్మా ఈ ఊళ్ళోకి. అమ్మా మమ్మల్ని క్షమించు తల్లి.
2: సిద్ధయ్య, బిడ్డని ప్రయోజకుణ్ణి చేయటం కంటే సంస్కారవంతుణ్ణి చేయటం ముఖ్యం. ఇంత దూరం వచ్చారు, భోజనం వేళయింది, ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళండి.
1: నాన్న, ఎవరు నాన్న ఆవిడ? ఇంత జరిగినా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళమంటుంది?
0: ఈ ఊరికి దేవతరా ఆమె. కాలం కలిసిరాక ఊరు చివర ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా ఆవిడ కట్టించిందేరా. పద భోంచేద్దాం.
2: సర్లే నాయుడు, నువ్వింకెళ్ళు, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, చీకట పడుతుంది, పో.
3: అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తూ ఆనందంగా చచ్చిపోతానమ్మా. అమ్మా ఇంక సెలవు. తమ్ముడు ఏమీ కంగారు పడుకు, నీకు నేనున్నా. ఊళ్ళో కలుద్దాం, మీరు త్వరగా దర్శనం చేసుకుని వచ్చేయండి.
4: నీకు నేనున్నా గన్నయ్యగాడు. ఆ పిచ్చిది వద్దంటే మాత్రం నగలేదో నా చేతిలో పెట్టి వెళ్ళిపోకూడదా?
2: వాడికి నేను చెప్పిన మాటను తప్పడం ఇష్టం లేదు, అందుకే ఇవ్వకుండా వెళ్ళి నా గౌరవం కాపాడాడు. నువ్వు ఉన్నావెందుకు? తీసుకో తీసుకో అంటూ కక్కుర్తి మొహం వేసుకుని.
4: నేనా? నేను కక్కుర్తా? నిన్ను అంకాళ మొగుడికి తీసుకువెళ్ళటం తప్పులేదే. అసలు నిన్ను తింటానికి ముద్దసాలు అన్నావుగా. పద పద, ఇక తిందువు గాని పద. ఈ అన్నం అంతా దిశీ పారేస్తాను.
2: రే పనికి మాలినోడా, నాకు పెట్టకపోతే పెట్టకపోయావు, ఆ అన్నం మూట పారేశావు, మరి ఇప్పుడు నువ్వేం తింటావురా?
4: అవును కదూ, నేనేం తింటా? నీ అమ్మ నీ మీద కోపంతో ఇసిరి పారేసానే, సాయంత్రం ఏం తినాలే?
5: ఏయ్, ఇటువైపు ఎవరైనా వెళ్ళారా?
4: దారిన 100 మంది పోతారు, అడ్డమైన వాళ్ళకి వివరాలు చెప్పడమే నా పనే.
5: పొడుతా.
4: అమ్మో కత్తి
5: తీరా. డబ్బులు ఎంత ఉన్నాయో తీ.
4: డబ్బులు మా అమ్మ సచ్చినంత తొట్టు, నా దగ్గర డబ్బులు లేవు.
5: అయితే నగలు తీ, లేకపోతే పొడుతా.
4: అమ్మో నగలా? మొగండి, నా దగ్గరే ఉంటాయి నగలు. ఇదిగో మా అమ్మ దగ్గర ఎత్తుక్కోవాలి కానీ వెళ్ళు.
5: ఏయ్ ముసల్దానా, మర్యాదగా నగలు తీ, లేదంటే పొడుతా.
2: తీస్తానరా నాయన, నువ్వు మాకింత మేలు చేస్తుంటే ఎందుకు తీయను?
5: మేలా? నేనేం చేశాను?
2: ఈ నగలు తీసుకుంటున్నావు, అంతకు మించి మేలు మాకేముంది చెప్పు.
5: ఏమిటి, నీ నగలు తీసుకుంటే మేలా?
2: మరి ఈ నగలు మా ఆయన 35 ఏళ్ల క్రితం అంకాళమ్మ గుళ్ళో ఎత్తుకొచ్చాడు. ఆ రోజు నుంచి మా జీవితం నాశనమైపోయింది. నా 4 బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, మా ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ నగలు ఒకసారి తాకట్టు పెడితే ఆ వడ్డీ ఇచ్చిన వాడు కూడా చచ్చిపోయాడు. ఎందుకు వచ్చిందిరా బాబు అని ఈ నగలు ఆ గుడిలో ఇచ్చేద్దామని వెళ్తున్నావు. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, త్వరగా తీసుకో బాబు, తీసుకో తీసుకో, ఈ పాపం మొయ్యలేకపోతున్నావు.
5: అంటే ఈ పాపాన్ని నేను మొయ్యాలా?
2: అది నాకంటే బిడ్డలున్నారు కాబట్టి పోయారు. నువ్వు దొంగవే, నీకెవరుండరు కదా, తీసుకోరా అబ్బి, తీసుకో.
5: నేను దొంగనైతే పిల్లలు ఉండకూడదా?
2: ఉంటే ఉంటారు, పోతే పోతారు. బంగారం తీసుకోరా, పిల్లలు కావాలంటే మళ్ళా పుడతారులే.
5: చే, నువ్వు వద్దు, నీ నగలు వద్దు. అసలు నా కర్మ బంగారు మూట దొరికినట్టే దొరికి చేజారింది, తప్పించుకుపోయాడు.
4: ఎవడు ఆ ఎద్దుల నాయుడేనా? బంగారు నగల మూట తీసుకుని ఇటు పారిపోయాడు. పోపో, వెళ్ళి పట్టుకోనా ఆల్ని.
5: నిజమా? ఇటే వెళ్ళాడా? అయిపోయావురా.
2: ఒరే సుబ్బదాసు, ఎందుకురా పాపం వాడికి అబద్ధం చెబుతున్నావు? వాడు వెళ్ళి తిటివైపు కదా. ఓహో, వాణ్ణి రక్షించడానికి అబద్ధం చెప్పావా? సర్లే సర్లే.

0: ఏరా నాకబద్ధం చెప్తావా? ఇట్టేనా వాడు వెళ్ళింది?
1: ఏంది అబద్ధం చెప్పింది నువ్వా నేనా? మళ్ళీ పెద్ద నీతిమంతురాలు అని ఊళ్ళో పెద్ద పేరు.
2: రే పిచ్చి సన్నాసి, నీతిని కాపాడడానికి ధర్మాన్ని రక్షించడానికి అబద్ధం చెప్పడమేంటి? ఒకని చంపినా పర్లేదు. సరే పద పోదాం, చీకటి పడిపోతుంది.
1: ఆగు, పొట్ట ఉబ్బిపోతుంది, పోసుకొత్త.
2: ఇదిగో విషయం పైకెక్కకుండా ఇదిగో ఈ చీర కొంగు చింపి కట్టు కడతాను. ఉండు, కొంచెం ఓపిక పట్టినా, కొంచెం కొంచెం ముడి గట్టిగా ఉంది కదా, నువ్వు కంగారు పడబాకు. ఇప్పుడు నేను నా నోటితో ఈ విషయం తీసేస్తాను. ఉండు. ఏం కాదు నాన్న, కొంచెం ఓపిక పట్టు.
1: ఇంకా ఉండే ఉంటుంది. అమ్మో, నేను చచ్చిపోతానేమో.
2: నువ్వు ఏడవకరా దాసు. చూడు, మళ్ళా నీ కాలు మామూలు రంగులోకి వచ్చింది. చూడు, విషం మొత్తం తీసేశా. నీకు ఏం కాదు నాన్న.
1: మామూలు రంగుకి వచ్చిందా అమ్మా? ఏం కాదా? నాకేమన్నైతే నా బిడ్డగతి ఏమయ్యేది అమ్మా? నీ రుణం తీర్చుకోలేనే తీర్చుకోలేదు.
2: పిచ్చి సన్నాసి, తల్లి రుణం తీర్చుకోవడం ఏమిట్రా? నిన్ను కాపాడుకోలేని నా బ్రతికెందుకురా?
1: అమ్మా, నువ్వెంత మంచిదానివి, ఎంత మంచిదానివి. మరి ఎందుకే నా పెళ్ళని మాత్రం మంచిగా చూడవు?
2: ఎవడ్రా ఎవడ్రా పిచ్చి మాట అంది. నీ తర్వాత నాకు అది కాకపోతే ఎవరున్నారా? కాకపోతే ఆడదానికి పెళ్లికి ముందు అమ్మ అభయం, పెళ్లి తర్వాత అత్త భయం ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది.
1: నిజమేనే, కానీ నిన్న ఉత్త పుణ్యానికి సీత కొట్టేశావంట, దాని బావును కూడా తన్ని పంపించావంట, మరి దాని పరువేం కావాలి?
2: రే దాసు, నీ పెళ్ళం చాలా మంచిది, నువ్వంటే దానికి ప్రాణం. కానీ అది ఉత్త అమాయకురాలరా. దాని బావు ఉన్నాడు చూసావు, వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్బుద్ధితోనే మన ఇంటికి వస్తున్నాడు. నిన్ను నువ్వు లేని సమయం చూసి వచ్చి దానిపైన అఘాయిత్యం చేద్దాం అనుకున్నాడు. అందుకే వాణ్ణి చితక్కొట్టా. మొగుడు లేని సమయంలో బావ లోకం నానా రకాలుగా కూసుద్ది. అందుకని దానికి భయం చెప్పడం కోసం ఒకటేసాను. ఏ, నేను దాన్ని కొట్టకూడదా? నిన్ను కొట్టట్లే, నాకు నా కొడుకెంతో నా కోడలు అంతే. అందుకే కొట్టారా దాసు?
1: అదా సంగతి. సరే, మరి నా బిడ్డను కూడా చంపుతానన్నావంట?
2: అది నా మీద కోపంతో అబద్ధం చెప్పుంటదిరా. ఒరే సుబ్బదాసు, పెళ్ళం చెబితే మాత్రం తల్లిని అట్టా అనుమానిస్తారా బిడ్డలు? మా ప్రేమ, మా చేతి గోరుముద్దలు మీకెప్పుడు గుర్తురావట్రా?
1: అమ్మా,
2: సరే మేమే తప్పు చేస్తుంటాం, కానీ ముసలి వాళ్ళు పసిబిడ్డలతో సమానం అంటుంటారు కదరా. మరి నీ బిడ్డ తప్పు చేస్తే క్షమిస్తావు, ముద్దుగా అలా చేయకూడదని చెప్తావు. కానీ తల్లి చిన్న తప్పు చేస్తే ఎందుకురా దాన్ని క్షమించవు? పసిబిడ్డ ఏమైనా సామాన్ బద్దలు కొడితే సరదాగా నవ్వుకుంటారు, కానీ పటుత్వం లేని ఈ ముసల చేతుల్లోంచి ఏదైనా జారి కింద పడితే నానా రాద్ధాంతం చేస్తారు. ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నావు అని కేకలేస్తారు. నా దగ్గు వల్ల మీకు నిద్ర లేదని వాపోతున్నారు. మీరు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఏ రాత్రి అయినా మేము నిద్రపోయామో చెప్పండి. అయినా ఇప్పుడు మేము పసిబిడ్డలం, మా అల్లరి భరించలేరా మీరు? మీ అల్లరి చూసి ఆనందపడి అందరికీ అదో గొప్పగా చెప్పుకునేవాళ్ళం, వీడు చాలా పెద్ద అల్లరోడు అని. మరి మేమిప్పుడు చేసే అల్లరిని మీరెందుకురా భరించలేకపోతున్నారు? ప్రపంచంలో దేన్నైనా శాసించగల శక్తి డబ్బుకుంది అంటారు, కానీ ఆ డబ్బు కూడా తల్లి ప్రేమ ముందు తోకముడుచుకుని వెళ్ళిపోవలసిందే. అంతెందుకు? 100 కోట్లు ఇస్తాను, నీ బిడ్డను చంపు అంటే నేను చంపుతానా? పోనీ, నీ పెళ్ళాం చంపుద్దా దాని కూతుర్ని? అట్లాంటి ప్రేమను దొరికినప్పుడే అనుభవించాలి, కోల్పోయాక కూర్చుని ఏడిస్తే లాభం ఉండదు.

0: దాసు నాయనా, నా కళ్ళు తిరుగుతున్నాయి.
1: ఏమా ఏంటమ్మా, ఏంటే అమ్మా, ఏమైందే ఏంటమ్మా?
0: నీ ఒంట్లో విషయం నా నోటితో లాగేశాను కదరా. పళ్ళు లేనోళ్ళు ఆ పని చేస్తే వాళ్ళ ఒంట్లోకి ఆ విషయం వెళ్ళిపోద్దు నాయన.
1: అవునా? అయ్యో, ఇప్పుడేం చేయాలి?
0: ఇప్పుడు ఏమీ చేసేది లేదు, ఇక మీ అమ్మకి సెలవిప్పించు.
1: అమ్మా అమ్మా, తెలిసి తెలిసి నీ నోటితో విషయం ఎందుకు లాగేవే?
0: ఒరి పిచ్చోడా, నిన్ను నేను కనేటప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. అప్పటికి 4 బిడ్డలు పుట్టి చచ్చిపోయారు. ఈ వయసులో ఇంకా పిల్లలు వద్దు అని అందరూ అన్నారు. మీ నాన్న కూడా వద్దన్నాడు. ఇక పిల్లల కంటే నువ్వు సచ్చినా సస్తావని మంత్రసాని కూడా చెప్పింది. నా బిడ్డ కోసం చావడం కంటే మించిన అదృష్టం ఏముంది అని తెగించి నిన్ను కన్నాను రా. అదృష్టం బాగుండి ఇద్దరం బతికాం. అన్నమాట తప్పే అలవాటు నాకు లేదు కదా, అందుకే ఇప్పుడు నీకోసం చస్తున్నా. ఒరే నాయన, ఇవిగో నగలు, ఇవి నా మనవరాలికి ఇవ్వు. దానికి నన్ను మించిన మంచి పేరు రావాలి. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందిరా నాయన.
1: వద్దే, నువ్వు వెళ్ళొద్దే, నువ్వు తోడు లేకుండా నేను అడవి కూడా దాటలేదే.
0: నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదామనే కదా కూడా తీసుకొచ్చింది.
1: అమ్మా,
0: ఇచ్చిన మాట తప్పకూడదు. ఒరే నాయన, నేను సచ్చినా నా శవాన్ని మాత్రం అంకాళమ్మ గుడి దూరం నుంచైనా చూపెట్టు. ఎందుకంటే ఈసారైనా పుట్టబోయే బిడ్డ బతికితే నీ దగ్గరికి వస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడు దేవుడి విషయంలోనైనా సరే నాకు మాట తప్పడం ఇష్టం లేదు. తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు.
1: అయ్యో అయ్యో అమ్మా, నా చేతులరా, నిన్ను దూరం చేసుకొని లేనా అనాథనయ్యలే. ఇక జీవితంలో సంపాదించుకోలేని సంపదని దూరం చేసుకున్నానమ్మా. నీ ఆఖరి కోరిక తీర్చి నా పాపాన్ని కొంచెమైనా తగ్గించుకుంటానమ్మా, తగ్గించుకుంటా. అమ్మా అమ్మా అమ్మా.
2: మీరింతవరకు అమ్మ మనసు నాటకం విన్నారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా శమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. శ్రోతలు 0866248888 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ చేయడానికి? మరి నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, మీరు అందరూ వినే ఉంటారు, తెలిసినదే అయినా అడుగుతున్నాను. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి 0866248888 ఈ నెంబర్కి. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఈలోగా మీకోసం ఒక పాట, ఘంటసాల పి సుశీల పాడింది పాట తోడు నీడ చిత్రానికి.

పాట విన్నారు కదా, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అని యువలయ కార్యక్రమంలో మీకోసం నేను మొదటి ప్రశ్న అడిగాను. అయితే ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిసే ఉంటుందని

అడిగాను. చూద్దాం మరి ఎవరెవరు కరెక్ట్గా రాశారు అంటే, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఆ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. ఇక వీరెవరంటే, లేగుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ శ్రావణ్ కుమార్, వీరు కూడా కరెక్ట్గా రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. ఆరు గాలం పంటలు అంటే ఏమిటని అడిగాను, మరి వారు ఆరు తడి పంటలు అని మాత్రమే రాశారు. ఆన్సర్ అయితే రాసి పంపించలేదు, తెలిస్తే రాసి పంపించండి, తెలియకపోతే ట్రై చేయండి. తర్వాత మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి రాసి పంపించారు మనకి, వీరు ఒంగోలు నుంచి. వీరు రాశారు కాకపోతే కొంచెం డిఫరెంట్గా రాశారు. ఆరు గాలం పంటలు అంటే ఏమిటి, అంటే ఏవి నేను అడగలేదు, అంటే ఏమిటని అడిగాను. ఓకేనా, క్యాచ్ మై పాయింట్. ఇక తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రాశారు. ఓకే, దానికి ఒక అర్థం ఉన్నది, తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు. మీరు రాశారు కానీ మరైతే ఇక్కడ అర్థం కావట్లేదు మీరు రాసిన ఆన్సర్ నాకు, విజయ్ కైలాష్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిని పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే మనకి రాధాప్రకాష్ కమ్మల్ నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది మీరు రాయటం. ఇక నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. ఓకే రైట్, ఫస్ట్ కొంచెం ఆన్సర్లో కొంచెం డిఫరెన్స్గా రాశారు కానీ నెక్స్ట్ మాత్రం చాలా కరెక్ట్గా రాసి పంపించారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్ లంక నుంచి పంపించారు మనకి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి వీరెవరంటే రవి బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు. ఆరు తడి పంటలు అంటున్నారు, నేను ఆరు గాలం పంటలు అని అడిగాను ప్రశ్న, ఆరు గాలం పంటలు అంటే ఏమిటి. ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, పంపించారు కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఓకే కాకపోతే ఆన్సర్ అర్థం కావట్లేదు నాకు. నెక్స్ట్ చూద్దాం, శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి రాశారు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంత శ్రీనివాస్ పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఇంకెవరైనా పంపించారంటే రాధా కమ్మ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే భద్రాద్రి రాంపురం నుంచి, కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్, చాలా బాగుంది మీ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మనకి రాసి పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు. ఆరు గాలం పంటలు అని అడిగాను, ఆరు తడి పంటలు కాదు. ఓకేనా. తర్వాత మనకి రాశారు నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హ్యామ్లెత ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాసల పద్మ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు మనకి, కాకపోతే కొంచెం తేడా ఉంది ఆరు తడి పంటలకి ఆరు గాలం పంటలకి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ ఇక ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు మీకు, శుభ సాయంత్రం అండి. వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి రాశారు. ఓకే.

రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఎవరంటే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద రాసి పంపించారు. వీరు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఈదునూరి లక్ష్మయ్య గొల్నేపల్లి మండలం వలిగొండ నుంచి రాసి పంపించారు మనకి. ఓకేనండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం సరోజని కూడా రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. తర్వాత దైదాభిక్షం వెంకటి వీరు పంపించారు మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. వీరు ఎవరంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. పాట బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ ఇంకెవరంటే మనకి పంపించారు భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మనకి పంపించారు. ఓకే రాశారు, వెరీ గుడ్ అండి. కాకపోతే కొంచెం ఆన్సర్ వేరే ఉన్నది, పంపించండి. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. షాలెం రాణి మట్టపురం నుంచి రాసి పంపించారు. ఓకే, కొంచెం డిఫరెంట్గానే రాశారు మీరు. ఆరు గాలం పంట అంటే ఏమిటి? ఓకేనా, రైట్. తర్వాత చూద్దాం. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు ఎవరంటే పాలెం పోలయ్య అలాగంటే నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వరు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పంపించారు. ఇక టైప్ చేస్తున్నారు, హాయ్ అన్నారు. ఓకేనండి, మీకు కూడా హాయ్. త్వరగా టైప్ చేయండి, నెక్స్ట్ మెసేజ్లకు వెళ్ళిపోతున్నాను నేను. తర్వాత పంపించారు మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రాశారు, రాశారు కాకపోతే సగమే రాశారు, కాకపోతే అది కూడా కొంచెం రాంగ్ ఆన్సర్ మీరు రాసింది. తర్వాత చూద్దాం. నాగలగుట్ట తండా నుంచి రాసి పంపించారు వీరు, శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ నుంచి. హరినాయక్ పార్వతీబాయి ఒక ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వీరంతా రాశారు. ఓకేనండి, వెరీ గుడ్, చాలా బాగా రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా వీరు కామారెడ్డి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం. మిడతల రామూర్తి ఒరవకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత చూద్దాం, మనకి పంపించారు అమ్మన మంచి అనిల్ కుమార్ కరవది ప్రకాశం జిల్లా నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. సుజాత తర్లపాడు మార్కాపురం తుర్లపాడు అనుకుంటా, తర్లపాడ ఏదో కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉందేమో అనుకుంటున్నా. ఓకేనండి, మార్కాపురం నుంచి రాసి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. దంపూర్ బలరామ్ రెడ్డి సుగుడమ్మ ఇనమడుగు నుంచి రాసి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు. ఓకే, ఆన్సర్ రాశారు కానీ రైట్ ఆన్సర్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది మరి నాకు దాంట్లో. తర్వాత నమస్తే అంటున్నారు, నమస్తే అండి. మురళి భట్టిపురం నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి రాసి పంపించారు, ఓకే కాకపోతే ఆరు గాలం పంటలు అంటే ఏమిటి? ఓకే, అది ప్రశ్న. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్రావు స్వరూప రెబ్బేన అక్కడి నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు రాసి పంపించారంటే విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి మళ్ళీ రాసి పంపించారు, ఓకే అండి వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి మళ్ళీ మనకి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే బుచ్చిరెడ్డి పాలెం నుంచి మనోజ్ కుమార్ సందల మనోజ్ కుమార్ ఎస్పిఆర్ఎస్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్. తర్వాత చూద్దాం, కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాసి పంపించారు, రాశారు. కాకపోతే నేను నేలల గురించి

అయితే ఏం అడగలేదు, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అని అడిగా. ఓకేనా? ఇక తర్వాత మనకి పంపించారు వీరు, శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాశారు, రెండు ఆన్సర్ రాసి పంపించారు. రైట్ ఆన్సర్ ఓకేనండి, హాయ్ అంటున్నారు. మీకు కూడా హాయ్ అండి. తర్వాత బత్తిన్ రవికుమార్ మళ్ళీ పంపించారు, శ్రీకాకుళం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి, కొంచెం ఆన్సర్కి తక్కువగా ఉన్నది మీ ఆన్సరు. ఓకే, తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు. ఓకే, వీరు ఓకే కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, ఫస్ట్ కూడా రాశారు, కాకపోతే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక తర్వాత మనం చూద్దాం ఇంకెవరు పంపించారంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు ఇప్పుడు. ఓకే అండి, వెరీ గుడ్. ఇక తర్వాత మనకి కడప నుంచి శైలజ సుబ్రహ్మణ్యం రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే, చిత్తూరు నుండి నరేంద్ర రెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఓకే, కాకపోతే ఆన్సర్ ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్ అండి. తెలిస్తే రాసి పంపించండి. సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. మల్లికార్జున అభిరామ్ వీరు కేశవనగర్ ధర్మవరం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఇంకెవరు పంపించారంటే, వెంకటయ్య నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్. తరువాత సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే, హాయ్ నమస్తే అన్నారు, నమస్తే అండి. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణబాయి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే మనకి చూద్దాం, వై మహతి ఫ్రమ్ వెంకటాపురం వీరు రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం మనకి ఇంకా పంపిస్తున్నారు వీరు ఎవరంటే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య రాసి పంపించారు కదా ఇందాకే మీరు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు, ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా తర్లపాడు. ఓకేనండి, హరిబాబు పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరంటే, తుమ్మలసర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి రాసి పంపించారు. అయితే ఏ పంట అని అయితే నేను ప్రశ్నలో అడగలేదు. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి, దానికి ఒక అర్థం ఉన్నది. మీరు అయితే ఇందాక ఒక ఆన్సర్ రాశారు, ఇప్పుడు ఒక ఆన్సర్ రాశారు. అయితే అంటే ఏమిటి అని అడిగాను, కానీ ఏ పంట వేస్తారు అనేది నేను అడగలేదు. క్యాచ్ మై పాయింట్. తర్వాత చూద్దాం, మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు, రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, ఓకే వెరీ గుడ్. ఆరుగాలం పంటలు అంటే ఏవి అని అడగల, అంటే ఏమిటి అని అడిగాను. ఓకేనా? తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరెవరంటే, హనుమంతు ఒంగోలు నుంచి, వెరీ గుడ్ అండి, బాగా రాసి పంపించారు ఆన్సర్ని. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాశారు, ఓకే, కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ అది. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా దస్తగిరి అంతేనండి, చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు ఇప్పుడు. ఇంకా తర్వాత ఐ తేజ ఇనమడుగు నుంచి, నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరంటే, పూజారి ధనుంజయ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రాశారు. మేడం నాకు తెలియదు మేడం అంటున్నారు, ఓకే వెరీ గుడ్, నేను చెప్తాలేండి ఆన్సర్. తర్వాత చూద్దాం, రమేష్ దంతి అనంతపురం నుంచి రాశారు, చూద్దాం. తర్వాత అనుకుంటా అని అడుగుతున్నారు, వెంకీ తణుకు నుంచి, దాళ్వా సార్వా అని అనుకుంటా, అందరికీ హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, ఆరుగాలం పంటలు అంటే

ఏమిటి అంటే, పంట విత్తనం వేసినప్పటి నుండి చేతికి పంట వచ్చే వరకు సుమారు 6 నెలలు లేదా 6 ఋతువులు అనమాట. ఓకే అండి, వెరీ గుడ్. అందరికీ కంగ్రాచులేషన్స్. అందరు చాలా చాలా బాగా రాసి పంపించారు, మీకు చాలా అవగాహన ఉన్నది వ్యవసాయం మీద. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కంటిన్యూ అవుతూ ఉండండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారు కదా? ఓకేనా? ఈజీ ప్రశ్నే, ఈజీ ప్రశ్నలే అడుగుతున్నాను నేను మీకు. ఓకేనా? ప్రశ్న ఏంటంటే, డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, విన్నారా? ఇవన్నీ తెలిసినవే చాలామందికి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866248811 నెంబర్కి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఇది ప్రశ్న.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, డ్యూరాంట్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏదని అడిగాను. అయితే మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. ఇందాక అయితే ఫస్ట్ ప్రశ్నకి మనకి ఇంకా రాసి పంపించారు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, మెట్ట పంటలు అన్నారు. ఓకే, తర్వాత ఇంకా ఎవరంటే మనకి రాసి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి వెంకటరెడ్డి బలరాం మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు ఫస్ట్ ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం రెండో ప్రశ్నకి ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎందుకో తెలిస్తే చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకి డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను, ఎక్స్ప్లెయిన్ చేయండి తెలిస్తే. నెక్స్ట్ చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎందుకో మీకు ఈ ఆన్సర్ రైట్ అనిపిస్తుంది తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే మనకి పంపించారు ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మనకి పంపించారు వీరంటే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి హరినాయక్ పార్వతీబాయ్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నార్కట్టుపల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు దస్తగిరి సంధ్య కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. రాధాకమ్మ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వీరు అనంతపురం నుంచి అనురాధ, క్వశ్చన్ అర్థం కాలేదు నిదానంగా చెప్పండి అని అడుగుతున్నారు. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, ఓకేనా? ఇవి ఆటలకు సంబంధించినవి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా అనురాధ గారు, అర్థమైందా ప్రశ్న? తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ వీరు ఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వెంకీ తణుకు నుంచి,

అలా అనలేదు, ఇలా అన్నారు కదా అంటారు. అక్కడే మరి ప్రశ్నలో కొంచెం ట్విస్ట్ ఉన్నది, ట్విస్ట్ని అర్థం చేసుకుని రాసి పంపించండి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే వినయ్ ప్రవీణ. వినయ్ ప్రవీణ ఎక్కడి నుంచి? ఓకే, కడప నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సుమతి ఆత్మకు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ సుమతి, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరు తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాశారు, సంతోష్ ట్రోఫీ అండి అది, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా చూద్దాం, సుజాత తొర్లపాడు తర్లుపాడు మార్కాపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్, వీరు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపిస్తున్నారంటే రమేష్ దంతి అనంతపురం నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పంపించారు చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్. మిగతావి అలా పలానా అని అనుకుంటా అని రాశారు, ఓకే అండి, వెరీ గుడ్ తర్వాత చూద్దాం, దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్. మనోజ్ నెల్లూరు నుంచి రాశారు, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కానీ రైట్ ఆన్సరే. తర్వాత ఇంకెవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు, రెండో ప్రశ్నలో మీరు జాయిన్ అయ్యారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి, రైట్ ఆన్సర్. నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ లత సుహాస్ హోస్కోట్ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు పంపించారంటే మనకి చూద్దాం, తుమ్మలసర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత వెంకటారెడ్డి బలరాం మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత వీరు ఎవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి, ఓకే రాశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం, కాసుల పద్మ పంపించారు గుంటూరు నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే విశాల మీరు డిలీట్ చేశారు, నెల్లూరు నుంచే కదా మీరు, కాకపోతే ఓకే రైట్ ఆన్సర్ అయితే కనిపించటం లేదు నాకు, రాంగ్ ఆన్సర్ లానే అనిపిస్తుంది. ఓకేనండి, ఆత్మర్ మురళి లక్ష్మి వీరు భట్టిప్రోల్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే పాలంపల్లి యలగడ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఎంప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మర్హరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ అండి, రాసి పంపించారు. ఇక తర్వాత మనకి పంపించారు బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు వీరు రెబ్బెనా నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం

నుంచి కట్ల సతీష్, సుమలత పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి రాశారు రైట్ ఆన్సర్ని, తర్వాత మనకి పంపించారు. కడప నుంచి శ్రీదేవి, కడప నుంచి శ్రీదేవి సృజన పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, బాగున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఈదునూరి లక్ష్మయ్య వలిగొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలీస్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే ఆవుల సుబ్బయ్య ఎర్రమ్మ ఫ్యామిలీ, వీరు అనంతపురం నుంచి మార్తాడు విలేజ్ అనంతపురం నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, మా ఆన్సర్ చదవండి అంటున్నారు, నేను చదివాను, మీరు వినే ఉంటారు. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరంటే మనకి పంపించింది అమ్మన్ మంచి అనిల్ కుమార్ పద్మ ప్రియ, వీరు ప్రకాశం జిల్లా నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. చాలామంది రైట్ ఆన్సర్ చేస్తున్నారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చాలామంది. అయితే మీకు తెలిసిన మీరే రాయండి, ఎవరిని అడగద్దు, ఎక్కడ సెర్చ్ చేయొద్దు. ఓకేనా. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు రాశారంటే భోగనేంద్ర వెంకటేశ్వరరావు చేతన్ మార్టూరు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ తుమ్మ పద్మావతి వీరంతా కలిసి రాశారు ఎన్నమడుగు నుంచి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఐ తేజ ఎన్నమడుగు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాసి పంపించారు పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి. ఓకే, అది రాశారు, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రైట్ ఆన్సర్ రాశారు. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్. ఫణిరాజు పంపించారు నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశాను, నాది సరైన జవాబే అని రాస్తున్నారు. ఓకేనండి, వెరీ గుడ్ విశాల, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. తర్వాత మనకి పంపించారు కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు. ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, నెల్లూరు నుండి చెన్నూరు వనం, నెల్లూరు జిల్లా చెన్నూరు నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత యశ్వంత్, ఓకేనా యశ్వంత్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, వీరు ఇంకెవరు పంపించారంటే మనకి వీరు ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ప్రణవి అండ్ ప్రణతి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది అంటే డేవిస్ కప్. ఇది టెన్నిస్ ఆటకు సంబంధించినది, మిగతావన్నీ ఫుట్బాల్ టోర్నమెంట్కి సంబంధించింది. చాలామంది రైట్ ఆన్సర్ రాశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక మనం మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. చాలా చిన్న ప్రశ్న అడుగుతాను, తొందరగా చెప్పేయండి, ఆన్సర్ని సెండ్ చేసేయండి. ఆర్యులు వినే ఉంటారు కదా, ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందినవారు ఆర్యులు, వీరి ప్రధాన వృత్తి ఏది? ఓకేనా, ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866248812 నంబర్కి. ఆర్యులు వీరి ప్రధాన వృత్తి ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. అయితే చాలామంది ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు మనకి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ రెండో ప్రశ్నకి రాసి పంపించారు. ఇప్పటి ప్రశ్నకి ఇంకా టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేయండి. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి ఆన్సర్ని ఎవరిని అడగక్కర్లా,

మీకు తెలిసిందే కదా ఇది, ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు, ఎక్కడ ఎవరిని అడగక్కర్లేదు, మీ సొంతగా రాసి పంపించండి. ఓకేనా? తర్వాత రామ్ భూపాల్ అండ్ భారతి వీరు మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా ఏం మెసేజ్ చేయలేదు, వారు రాసి పంపించారు వారి పేర్లు. ఇక తర్వాత చూద్దాం, రమేష్ దంతి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. శేషాద్రి నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, అయితే ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, అది రాసి పంపించండి. మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఇంకోటి ఉన్నది రాసి పంపించండి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్. కాకపోతే ఇంకో ఆన్సర్ ఉంది, తెలిస్తే రాసి పంపించండి. రాధాప్రకాష్ ఖమ్మ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్ లంక నుంచి పంపించారు, ఓకే రాశారు, కాకపోతే వెరీ గుడ్ అండి, ఆన్సర్ ట్రై చేశారు. ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, తెలిస్తే

ఆన్సర్ ఉంది, తెలిస్తే రాసి పంపించండి. రాధాకృష్ణ రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు, ఓకే రాశారు, కాకపోతే వెరీ గుడ్ అండి, ఆన్సర్ ట్రై చేశారు. ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, తెలిస్తే రాయండి. ఇంకా తర్వాత చూద్దాం, మనకి పంపించారు మానస విజయలక్ష్మి చీరాల నుంచి, ఓకే రాశారు, ఇంకొక ఆన్సర్ ఉంది, తెలిస్తే రాయండి. ఫణిరాజు నెల్లూరు నుంచి, ఓకే రాశారు ఆన్సర్ని. ఇంకా తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ పంపించారు. విశాల నెల్లూరు నుంచి రాశారు, ఓకేనండి, రైట్ ఆన్సరే, కాకపోతే కొంచెం ఇంకొక ఆన్సర్ ఉంది, తెలిస్తే రాయండి. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ ప్రవీణ పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి రాశారు, ఓకేనండి. భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల రాజేశ్వామి సరోజిని రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరు రాశారు పెమరాజు లలిత కుమారి తణుకు నుంచి, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, ఓకే. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, ఓకేనండి, ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, ఓకే రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రాసి పంపించారు, ఓకే. తర్వాత ఒక ప్రధానమైన వృత్తి ఉన్నది, అది తెలిస్తే రాయండి, తెలియపోతే మీకు తెలిసిన ఆన్సర్ పంపించండి. ఏమంటారు, పివై విజయశేఖర్ నంద్యాల నుంచి, ఓకేనండి, ఆన్సర్ రాశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు. నెక్స్ట్ చూద్దాం, భారతి కిషోర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి, బై చెప్పేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు, ఓకేనండి, థ్యాంక్ యూ. తర్వాత చూద్దాం, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సరే, కాకపోతే ఇంకో ఆన్సర్ ఉంది. వెంకి తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి ఆన్సర్ రాశారు. తర్వాత హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి రాసి పంపించారు, ఓకేనండి, ఆన్సర్ రాశారు మీరు. శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వివి ఆర్ ఫణికృష్ణ నరసాపురం నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, ఓకే వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, తర్లుపాడు గ్రామం నుంచి మార్కాపురం జిల్లా అక్కడి నుంచి పంపించారు, సుజాత పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, ఓకే. తర్వాత ఈదునేరి లక్ష్మయ్య వలిగొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, అది అనుకుంటున్నాము అని రాసి పంపించారు, ఓకేనండి, కాకపోతే ఆన్సర్కి కొంచెం దగ్గరగానే ఉంది. తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి రాసి పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బెనా నుంచి రాశారు, ఓకే ఆన్సర్ రాసి పంపించారు వారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి రాశారు, ఓకే. ఇక తర్వాత లక్ష్మీ నరసింహ సత్యనపల్లి నుంచి రాసి పంపించారు, ఓకేనండి. ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, ప్రధాన వృత్తి అని అడిగాను నేను, తెలిస్తే పంపించండి. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి, ఓకే. తర్వాత చూద్దాం, వీరెవరంటే పాలెంపల్లి యలగడ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీళ్ళందరూ కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత అన్ని నేమ్స్ చదవండి అని అడుగుతున్నారు, కాకపోతే మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇద్దరు పేర్లు మాత్రమే చదవటం జరుగుతుంది. వీరు శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పంపించారు, హరినాయక్ సాయి గిరీష్ నాయక్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనా వీరు, ఓకే రైట్ ఆన్సర్కి దగ్గరగానే పంపించారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్కి కొంచెం దగ్గరగానే ఉన్నది, అది కూడా అని రాసి పంపించారు. అయితే మీ పేరు అయితే ఇక్కడ కనిపించడం లేదు, ఆన్సర్లని డిలీట్ చేసి మెసేజ్లను డిలీట్ చేశారు, ఓకేనండి. విశాల నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం.

పద్మాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు మనకి అమ్మన మంచి అనిల్ కుమార్ పద్మ ప్రియ, ప్రకాశం జిల్లా నుంచి రాసి పంపించారు మనకి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వికిలీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్కి కొంచెం దగ్గరగా ఉంది, కాకపోతే రైట్ ఆన్సరే. తర్వాత దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, వెంకటరెడ్డి బలరాం తర్లుపాడు గ్రామం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి ఓకే నుండి ఆన్సర్ చేశారు. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాన్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నల్గొండ నుంచి దేడా త్రివేణి చిన్మయి రాశారు, ఓకే అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చిత్తూరు నుండి నరేంద్ర రెడ్డి స్వరూప, ఓకే, రాశారు ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు, ఓకే, ఆన్సర్ రాశారు. ఆ తర్వాత బతిన్ రవికుమార్ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మీరు రాశారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు. లాస్ట్ వీక్ పండని మ్యాంగో సన్నీ పండాయా అని అడుగుతున్నారు ప్రశ్నలో, నేను మామిడి పండ్ల గురించి అడిగాను కదా, అది వారు రాసి పంపించారు. ఓకేనండి, పండాయి తినేసాం అయిపోయింది. ఏ తర్వాత చూద్దాం, నెక్స్ట్ వీరు కడప నుంచి పూజారి కళ్యాణ్ శర్మ రాసి పంపించారు, ఓకే అండి, ఆన్సర్ రాశారు వారు. తర్వాత చూద్దాం, ఓకే, పండా లలితాదేవి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, చాలా బాగా వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాసి పంపించారు, ఓకే, ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మై తేజ ఇనుమడుగు నెల్లూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది మనకి ఆన్సర్లు పంపిస్తున్నారు, చూద్దాం ఇంకెవరు పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఉమ్మడి నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాశారు, ఓకే. తర్వాత చూద్దాం, గుంటూరు జిల్లా దాసరపాల నుంచి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు రాసి పంపించారు, ఓకే. ఇక తర్వాత చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాసి పంపించారు, ఓకే, రాశారు, చూద్దాం ఆన్సర్. తర్వాత ఎవరంటే, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు, ఓకే అండి, ఆన్సర్ రాసి పంపించారు. ప్రధానంగా నేను అడిగాను, ఓకే. శాలిం రాణి మట్టపర్రు నుంచి రాసి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువలంక నుంచి పంపించారు వారు, రైట్ ఆన్సర్, ఓకే అండి, వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. తర్వాత ధనుంజయ అనంతపురం పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరే ఏమంటున్నారంటే, రెండో ప్రశ్న కూడా పూజారి ధనుంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి డేవిస్ కప్ రెండో ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు, పూర్తిగా చదవండి అంటున్నారు, ఓకేనండి, నేను చదివాను, మీరు విన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెండు ఆన్సర్లు కరెక్ట్గా రాశారు. తర్వాత వీరు ఎవరంటే, ఓకేనండి. తర్వాత మనకి రాసి పంపించారు లక్ష్మీ నరసింహ శర్మ సత్తెనపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎస్బి కృష్ణవేణి రామకృష్ణ అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు వీరు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, అయితే సమయం కూడా అయిపోయిందండి, ఓకే, ఓకేనా. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా చెన్నూరు నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నేను అడిగాను ప్రశ్న, ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందిన వారు ఆర్యులు, వీరి ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం, అగ్రికల్చర్, ఓకేనండి. చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది కరెక్ట్గా రాశారు, అందరూ ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి యువలయ, రేపటి యువలయలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు మరి, నమస్కారం.

0: లయ విన్యాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆది తాళంలో శ్రీ కొణిజేటి చిన్నయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలకు పునఃస్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి.

0: నిలయంలో సమయం సరిగ్గా 5:30.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి గానం విన్నాం. ఈ పాటకు సంగీతం యువన్ శంకర్ రాజా.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది

0: దేవాంతకుడు చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం జ్యోతిర్మయి, సంగీతం జేవి రాఘవులు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం శ్రీనివాస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: శాశిరాజ్ కావూర్, సంగీతం అజనీష్ లోక్నాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కూలీ నెంబర్ 1 చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ గానం విన్నాం. సాహిత్యం శ్రీమణి, సంగీతం గోపీసుందర్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు విందాం బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం చైల్డ్హుడ్ స్కూల్ చిన్నారులు

చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం పట్టణం చైల్డ్హుడ్ హై స్కూల్ చిన్నారులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. మరి మనము విందామా? ముందుగా కార్యక్రమాన్ని వినాయక శ్లోకంతో ప్రారంభించేందుకు మన ముందుకు వస్తున్న చిన్నారులు 4వ తరగతి దీక్షిత, సలోని, శ్రీయుక్త.

0: మరి శ్లోకం విన్నారు కదా. తర్వాత చిట్టి చిలకమ్మ గురించి గేయం పాడడానికి వస్తున్న చిన్నారులు 1వ తరగతి వర్షిత, పవిత్ర, పూర్విత, స్కంద.
1: చిట్టి

చక్కగా పాడారు కదా. తర్వాత వానా వానా వల్లప్ప అంటూ మనల్ని వర్షానుభూతి కలిగించడానికి వస్తున్న చిన్నారులు 1వ తరగతి నుండి స్నేహశ్రీ, తేజస్వి, ఆశీష్, మదిహ.

0: ఎంత ముద్దుగా చెప్పారు కదా. తర్వాత ఇప్పుడు పొడుపు కథలు చెప్పి మనల్ని ఆలోచింప చేయడానికి 6వ తరగతి నుండి గోకుల్, గణేష్ వస్తున్నారు.
1: మన మెదడును పొదును పెట్టే కొన్ని పొడుపు కథలు. పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమున మెలికిన పాము. ఏమిటది?
2: పన్ను.
1: తప్పు సమాధానం?
2: నాలుక.
1: సరైన సమాధానం?
2: చింపిరి చింపిరి గుడ్డలు, ముత్యాల వంటి బిడ్డలు. ఏమిటది?
1: పనస పండు.
2: తప్పు సమాధానం?
1: మొక్కజొన్న కండి.
2: సరైన సమాధానం?
1: అట్టకోట్లో 60 మంది సైన్యం బయటకు వచ్చి బుల్లెట్ పేలుస్తారు. ఏమిటది?
2: కన్ను.
1: తప్పు సమాధానం?
2: అగ్గిపెట్టె.
1: సరైన సమాధానం?
2: ఆకాశంలో ఎగురుతాను, పక్షిని కాను. తోక ఉంది కానీ కోతిని కాను. గాలిని భోంచేసి ఆకాశంలో విహరిస్తా. మరి నేనెవరిని చెప్పుకోండి చూద్దాం.
1: గాలిపట.
2: సరైన సమాధానం?
1: ముడుచుకుని మూల కూర్చుంటుంది, విచ్చుకుని బయటకు వస్తుంది. ఏమిటది?
2: గొడుగు.
1: సరైన సమాధానం?
2: నేల మీద ఉంటాను, నీటిలో ఉంటాను. నేల మీద నత్త నడక, నీటిలో విమాన. నేనెవరిని?
1: తాబేలు.
2: సరైన సమాధానం? ముక్కు మీదకు ఎక్కు, ముందర చెవులు నెక్కు. టక్కు నిక్కుల సొక్కు, జారినంటే ఉట్టు. ఏమిటది?
1: కళ్ళు.
2: తప్పు సమాధానం?
1: కళ్ళ జోడు.
2: సరైన సమాధానం?
1: నూనెలో ముగ్గు వేస్తారు, తీసి తింటే కరకరమని కరిగిపోతాయి. ఏమిటవి?
2: జిలేబీ.
1: తప్పు సమాధానం?
2: జంతికలు.
1: సరైన సమాధానం?
2: ప్రపంచానికంతా ఇద్దరు రాజులు, ఒకరు పగులు పాలిస్తారు, మరొకరు రాత్రి పాలిస్తారు. ఎవరు?
1: సూర్యుడు, చంద్రుడు.
2: సరైన సమాధానం?
1: అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు. ఏమిటది?
2: ఉల్లిపాయ.
1: సరైన సమాధానం?
2: ధన్యవాదాలు.
0: ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మరి ఆ భాగ్యాన్ని చిట్కాల ద్వారా తెలపడానికి వస్తున్న చిన్నారి 6వ తరగతి శ్రీజ. మరి మనేమో పాటిద్దామా విని?
3: ఆరోగ్య చిట్కాలు. ఈ మధ్య కాలంలో చుండ్రు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటుంది. అలాంటి వారు ఈ చిట్కాను పాటించండి. సీతాఫలం గింజలను మెత్తని పొడిగా చేసి ప్రతిరోజు ఆ పొడిని తలకు పెట్టుకొని స్నానం చేస్తే చుండ్రు వెంటనే తగ్గిపోతుంది.

అవుతుంది. ఎండాకాలంలో చాలామందికి వడదెబ్బ తగులుతుంది. అలా తగిలిన వారు ఈ చిట్కాను పాటించండి. వడదెబ్బ తిన్న వారికి, ఎండలో ఎక్కువగా తిరిగి వచ్చిన వారికి పచ్చి మామిడికాయను ముక్కలుగా కోసి ఉప్పులో అద్దీ ఇస్తే వెంటనే శక్తి పొందుతారు. ఒక్కొక్కసారి మనకు ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాను పాటించండి. ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకొని చూడండి. చలికాలంలో జలుబు చాలామంది

0: అలాంటప్పుడు ఈ చిట్కాను పాటించండి. ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకొని చూడండి. చలికాలంలో జలుబు చాలామందికి వస్తుంది. అలాంటి వారు చిట్కాను పాటించండి. జలుబు చేసినప్పుడు విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే జలుబు త్వరగా తగ్గిపోతుంది. కొంతమంది ఉదయం హడావిడిగా బ్రష్ సరిగ్గా చేయకపోవడంతో వాళ్ళ పళ్ళు తెల్లగా మెరచవు. అలాంటి వారు ఈ చిట్కాను పాటించండి. ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్పై కొంచెం నిమ్మరసం పిండుకొని బ్రష్ చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి. కొంతమంది మాట్లాడుతుంటే వారి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి వారు ఈ చిట్కాను పాటించండి. ధనియాలు నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ధన్యవాదాలు.
1: చక్కగా చెప్పింది కదా, మరి విని మనము పాటిద్దామా? ముగ్గురు మిత్రుల మధ్య స్నేహాన్ని కథ రూపంలో వినిపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారి 7వ తరగతి వర్షిత.
2: కథ పేరు ముగ్గురు మిత్రులు. అనగనగా రామాపురం అనే గ్రామం ఉండేది. రామాపురంలో చంద్రయ్య, శంకరయ్య ఇద్దరు మిత్రులు చాలా సుఖ సంతోషాలతో జీవించసాగారు. వారిద్దరూ సంతోషంగా ఉండటం రామయ్యకు ఇష్టం లేదు. రామయ్య వారిద్దరిని విడగొట్టాలని ఉపాయం చేయసాగాడు. చంద్రయ్య రామయ్య ఉపాయం విన్నాడు. ఆ విషయం శంకరయ్యకు చెప్పాలని పరుగులు తీశాడు. రామయ్య విడగొట్టాలని ఉపాయం చేస్తున్నాడు అని చంద్రయ్య శంకరయ్యకు చెప్పాడు. అప్పుడు చంద్రయ్యతో రామయ్యను స్నేహంగా చూసుకుందాం, అప్పుడు మనం ముగ్గురు మిత్రులు అవుతాం, అప్పుడు ఎలా విడగొడతాడో చూద్దాం అన్నాడు శంకరయ్య. చంద్రయ్య సంతోషపడ్డాడు. ఇద్దరూ కలిసి రామయ్యతో స్నేహం చేయసాగారు. కొన్ని రోజులకు ముగ్గురు మిత్రులుగా సంతోషంగా ఉండసాగారు.
1: చాలా బాగా చెప్పా వర్షిత కథ. ఇప్పుడు పచ్చపచ్చని చిలుకమ్మ గేయాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు 4వ తరగతి షణ్ముఖి, దీక్షిత్, శ్రీయుక్త, యశ్రాజ్.
3: అదిగో చిలుక, రండర్రా, రండి చిలుకతో మాట్లాడదాం.
4: పచ్చ పచ్చని ఆకు పరదాలు దాగి పలుకు బారిన జామి పండు కొరికే.

0: మగ్గిన పచ్చనరటి పండిస్తాము. పంజరం చేయించి పంచలో కడతాము. రంగురంగుల చిలుక రావేమి అనుక.
1: పంజరం నాకేలా, పసిడి నాకేలా, పచ్చ పచ్చని చెట్లు

ఈడ కావాలి, నిర్మలంగా ఉన్న నీరు కావాలి, నిశ్చితంగా నేను పాడుకోవాలి.

0: వేడుకగా ఉంది.
1: చిన్నారులు ఎంత చక్కగా పాడారు. తర్వాత ఇంకొక పద్యాన్ని మనకు వినిపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు హర్షిత, భవిష్య.
2: ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచియతుకవచ్చు గ్రమముగాను, మనసు విరిగనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవేమా.
0: హే భవిష్య, ఈ పద్యం చాలా అద్భుతంగా చెప్పావు. నీకు దీని యొక్క భావం తెలుసా?
3: తెలుసు.
0: నాకు కూడా తెలుసు. అయితే చెప్దామా?
3: చెప్దాం.
2: ఇనుము రెండు మూడు సార్లు విరిగినా కూడా దా

0: నీకే మీ ఇష్టమో మాకేమీ తెలుసు, మా ఇంటికే వచ్చి మాకు తోడుంటే చెప్పినట్టే మేము చేసి పెడతాము. వాడి తేరిన కణ వంపుగా తిరిగి చిలుకమ్మ నీ ముక్కు చిత్రంగా ఉంది, ఆకుపచ్చని రెక్కలు మరి ఉన్నాయి, అందరము నీతోనే ఆడుకుంటాము.
1: కాళ్ళు ముడుచుకొని కుదురుగా కూర్చొని చేతులతో మీ పనులు చేసుకుంటారు. చేతులవి వేరుగా లేని చిలుకలము, ముక్కుతోనే పనులు చేసుకోవాలి. తొందరగా శత్రువుకు దొరికిపోకుండా ఆకు పచ్చని రంగు అభయమిస్తుంది. ఆకులో ఆకులా

0: పెట్టకూడదు. వాళ్ళ మనసు బాధపడితే మాత్రం మళ్ళీ కలపడం వీలు కాదు.
1: చిన్న పిల్లలైనా పెద్ద భావాన్ని చక్కగా చెప్పారు పిల్లలు. తరువాత హిందీ గేయాన్ని ఆలపించడానికి మన ముందుకొస్తున్న చిన్నారులు కార్తీక, హర్షిత, నిశాంత్, కృష్ణ, హేమశ్రీ.

0: గేయాన్ని చక్కగా ఆలపించారు పిల్లలు, అభినందనలు. ఇప్పుడు మనకి సామెతలు చెప్పడానికి మన ముందుకొస్తున్న చిన్నారులు 8వ తరగతి కార్తీక, హర్షిత.
1: తెలుగువారి సామెతలు, వాటి వెనుక ఉన్న ఆంతర్యాలు.
2: పిట్ట కొంచెం కూతగనం.
1: చిన్నవారు గొప్ప కార్యాలు చేసిన సందర్భంలో ఈ సామెతను వాడుతారు.
2: మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.
1: అసలే కష్టాలలో ఉన్న వారిపై మరొక కష్టం వచ్చి పడిందని చెప్పే సందర్భంలో దీనిని వాడుతారు.
2: పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు.
1: కష్టపడి పనిచేసేవారికే నిందలు, కష్టాలు తప్పించుకొని తిరిగేవారికి ఏ కష్టాలు ఉండవు అని ఆ సామెతలోని భావం.
2: దయ్యాలు వేదాలు వల్లించినట్లు.
1: తాము తప్పులను చేస్తూ ఇతరులకు నీతులను బోధించడం అనే సందర్భంలో దీనిని వాడుతాం.
2: కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు.
1: పని లేని వారి వచ్చి పని చేసుకుంటున్న వారిని ఇబ్బంది పెడితే ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతారు.
2: ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి.
1: సంబంధం లేని వారు చేసే హడావిడి గురించి చెప్పు సందర్భంలో దీనిని వాడుతారు.
2: దున్నపోతు మీద వాన కురిసినట్లు.
1: ఎన్నిసార్లు చెప్పినా, ఎంత తిట్టినా ఏ చలనం కానీ రోషం కానీ లేని వారిని గురించి చెప్పే సందర్భంలో దీనిని వాడుతారు.
2: గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు.
1: సమస్యను తొలి దశలోనే గుర్తించి నివారించకుండా పెద్దలి చేసుకోవడం ఎందుకని దీని అర్థం.
2: సముద్రంలో కాకిరెట్ట.
1: మనం కొన్ని విషయాలను లెక్క చేయాల్సిన పని లేదని చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతారు.
2: రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు.
1: తక్కువ కష్టములు అనుభవించేవారు ఎక్కువ కష్టములు అనుభవించే వారి వద్దకు వెళ్ళి తమ కష్టాలను చెప్పుకునే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు మరియు వాడుతారు. ధన్యవాదాలు.
0: మళ్ళీ మనం సామెతలను మరొకసారి గుర్తు చేసుకునేలా చక్కగా చెప్పారు పిల్లలు. తర్వాత ఆడపిల్లకి చదువెందుకు కథను వినిపించడానికి మన ముందుకొస్తున్న చిన్నారి 8వ తరగతి మెహరున్నీష.
3: కథ పేరు ఆడపిల్లలకు చదువు ఎందుకు. రేపల్లె అనే గ్రామంలో రామయ్య అనే కూలి రైతు ఉండేవాడు. అతనికి 2 మగపిల్లలు, 1 అమ్మాయి. పెద్దబ్బాయి 10వ తరగతి, అమ్మాయి 2వ తరగతి, మరో అబ్బాయి 4వ తరగతి చదివేవారు. రామయ్యకు కూలి డబ్బులు చాలక తమ పిల్లలను చదువు మాన్పించాలనుకున్నాడు. రామయ్య స్నేహితుడు రామయ్యతో మగపిల్లలను చదివించమన్నాడు. పిల్లలను తమ మాదిరిగా కూలి పనులకు వెళ్లకుండా పెద్ద ఉద్యోగస్తులను చేయాలనుకున్నాడు.

0: అమ్మాయిని మాత్రం ఇంట్లోనే పెట్టుకున్నాడు. పెద్ద అబ్బాయి పట్టణంలోని కాలేజీలో చేర్పించాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య పంపించే డబ్బులతో జల్సా చేస్తూ మత్తు పానీయాలకు అలవాటు పడిపోయాడని తెలిసి కుమిలిపోయాడు రామయ్య. ఉద్యోగం చేస్తున్నాడనుకున్న కొడుకు చదవకుండా చెడు అలవాట్లకు బానిసై తిరుగుతున్నాడని, అమ్మాయి చదవకోకుండా ఇంట్లోనే ఉన్నదని బాధపడ్డాడు. వెంటనే తన కూతుర్ని పాఠశాలలో చేర్పించాడు. కూతురు మంచి తెలివితేటలతో చదివి తన తండ్రి కష్టము తెలుసుకుని రామయ్య కల నిజం చేసింది. మంచి ఉద్యోగం సాధించుకున్నది. ఎవరైనా శ్రద్ధగా చదివితే ఏదైనా సాధించగలరు. ఆడపిల్ల అని చూడకూడదు. ఆడపిల్లలను నిర్లక్ష్యం చేయవద్దు. మగపిల్లలను గారాభం చేయవద్దు. ధన్యవాదాలు.
1: ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యమని చాలా బాగా చెప్పావు మెహరునిస, అభినందనలు. తరువాత తొలకరి చిరుజల్లులం గేయంతో పుడమని పులకరింప చేయటానికి వస్తున్న చిన్నారులు 3వ తరగతి లక్ష్మి, గాయత్రి, సలోని, సమ్రిన్, మోక్షిత.

0: ధన్యవాదాలు.
1: చక్కగా పాడారు పిల్లలు, అభినందనలు. ఇప్పుడు మనకి తెలుగు పద్యాలను వినిపించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు గాయత్రి సలోని.
0: కూరి

0: ఇక్కము సుమతి.
1: ఎంత చక్కగా చెప్పావు శ్రీయుక్త. ఈ పద్యం యొక్క భావం తెలుసా?
0: ఆ తెలుసు.
1: మనమిద్దరం కలిసి చెప్దామా?
0: అలాగే. పరస్పరం స్నేహమున్న రోజుల్లో తప్పులెప్పుడు కనిపించబోవు. ఆ స్నేహం చెడిపోగానే అన్ని తప్పులుగానే కనబడుతుంటాయి. ఇది నిజం.
2: చక్కగా వినిపించారు షణ్ముఖి. శ్రీయుక్త, అభినందనలు. చెడ్డవారితో సావాసం వల్ల కలిగే నష్టాలను పద్య రూపంలో వినిపించడానికి మన ముందుకొస్తున్న చిన్నారులు 5వ తరగతి మేఘన, రిషిత.

0: తిరిషిత అనువు పద్యంని చాలా చక్కగా చెప్పావే, నీకు దీని యొక్క భావం తెలుసా?
1: తెలుసు.
0: నాకు కూడా తెలుసు. మన మిత్రులకు మరి చెప్దామా?
1: వేరు పురుగు వేరును తొలచి చెట్లను పాడు చేస్తుంది, అట్లాగే చీడ పురుగు చెట్లపైకి చేరి చెట్లను పాడు చేస్తుంది. కీడు చేసేవాడు గుణవంతుణ్ణి కూడా చెడగొడతాడు. ఇది దీని యొక్క భావం. సరేనా మిత్రులారా, మీరు కూడా చెడ్డవారితో
0: స్నేహం చేయకూడదు. ధన్యవాదములు.
2: చెడ్డవారితో స్నేహం వల్ల ఎలాంటి నష్టాలుంటాయో చక్కగా చెప్పి వినిపించారు పిల్లలు. ధన్యవాదాలు. మన నిత్య జీవితంలో సౌర ఫలకాలు ఎలా ఉపయోగపడతాయో వివరించడానికి వస్తున్న చిన్నారి 8వ తరగతి కార్తిక.
3: రోడ్డు డివైడర్లపై సౌర ఫలకాలు. ఈ రోజుల్లో సౌర ఫలకాలు రోడ్డు డివైడర్లపై పెట్టడం జరుగుతున్నది. ముందు ఇంటిపైన లేదా భవనాలపైన పెట్టడం జరిగినది కాబట్టి ఆ సౌర ఫలకాలు పెట్టిన చోటు వేరు పనులకు ఉపయోగించడం కుదరలేదు. ఇప్పుడు సౌర ఫలకాలు రోడ్డు డివైడర్లపై పెట్టడం వల్ల ఆ స్థలాన్ని

0: వేరే పనులకు ఉపయోగించవచ్చు. ఇవి ప్రత్యేకంగా తయారు చేయబడ్డవి. ఈ ఫలకాలు సూర్యకాంతి ఏ దిశ వైపుకి ఉంటే ఆ దిశకు తిరగగలుగుతాయి. ఇవి ఏ ఋతువులోనైనా పనిచేస్తాయి. వీటికి ఎటువంటి భద్రత అవసరం లేదు, ఎందుకంటే రోడ్డుపై వాహనాలు తరచుగా తిరుగుతూ ఉంటాయి. ఇవి దాని లక్షణాలు. ఈ మధ్య రోజుల్లో మనకు విద్యుత్ కొరత ఉంది, అందువలన మనం సౌర ఫలకాలు విద్యుత్ కోసం ఉపయోగిస్తాం. ఇది ఉష్ణశక్తిని, రేడియోధార్మిక శక్తి మరియు హైడ్రో శక్తిని వినియోగాన్ని తగ్గిస్తుంది. ధన్యవాదాలు.
1: సౌర ఫలకాలు వాటి ఉపయోగాలు చక్కగా చెప్పావు కార్తిక. సమయ పాలన గురించి హిందీ గేయం ద్వారా మనకు వినిపించడానికి 4వ తరగతి చిన్నారులు తాత్విక, రమ్య, కార్తికేయ మన ముందుకు వస్తున్నారు. మరి మనము విందామా?

0: చక్కగా పాడారు పిల్లలు. తల్లి లాంటి మాతృభాషపై పద్యాన్ని వినిపించడానికి వస్తున్న చిన్నారి రెండవ తరగతి పర్వేజ్.
1: మాతృభాష కంటే మధురతరంబైన భాష లేదు దేశ భాషలందు, చదువు దానిలోనే చక్కగా వచ్చును భవ్య శుగుణశీల భరత బాల.
0: చక్కగా పాడవు పర్వేజ్. స్నేహం విలువను కథ రూపంలో వినిపించడానికి మన ముందుకొస్తున్న చిన్నారి నాలుగవ తరగతి కుశల్.
2: చిట్టి కథ. ఒక అడవిలో జింక, కాకి, ఎలుక, తాబేలు ఉండేవి. ఈ నాలుగు ప్రాణ స్నేహితులు. రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున ఇవి కలుసుకొని కబుర్లు చెప్పుకునేవి. ఓ రోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న తాబేలు అటుగా వెళ్తున్న ఓ వేటగాడి కంటపడింది. వెంటనే అతడు దాన్ని పట్టుకొని సంచిలో వేసుకొని ముందుకు కదిలాడు. అప్పుడే కొలను వైపు వస్తున్న కాకి ఇది గమనించింది. విషయాన్ని జింక ఎలుకలకు చెప్పింది. తమ స్నేహితుని ఎలా కాపాడుకోవాలా అని మూడు తీవ్రంగా ఆలోచించాయి. ఇంతలో ఎలుకకు చక్కటి ఉపాయం తట్టింది. దాన్ని కాకి జింకలకు చెప్పింది. జింక వేటగాడి ముందు నుంచి వేగంగా పడుగెడుతూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక వేటగాడు వెళ్ళే దారిలో చనిపోయినట్లు పడుకుంది. కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించింది. అది చూసి ఈరోజు జింక మాంసం దొరికిందని వేటగాడు సంబరపడిపోయాడు. తాబేలున సంచిని భుజం మీద నుంచి కింద పెట్టి జింకను ఈడ్చుకపోవడానికి నార కోసం వెతకుసాగాడు. ఇదే సరైన సమయమని భావించిన ఎలుక తాబేలున సంచిని కొరికేసింది. దాంతో తాబేలు బయటపడి దగ్గర్లోని పొదలోకి వెళ్ళిపోయింది. జింక మీద కూర్చొని ఇదంతా గమనించిన కాకి వెంటనే కావు కావుమంటూ ఎగిరిపోయింది. తమ ఉపాయం ఫలించి తాబేలు తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది. చనిపోయిందనుకున్న జింక లేచి పరుగు తీసేసరికి వేటగాడు నివ్వేరపోయాడు. జింక పోతే పోయింది, తాబేలును తీసుకెళ్దాం అనుకొని సంచిని తీసేసరికి అందులో తాబేలు లేదు. దొరికిన దాంతో తృప్తిపడక అత్యాశకు పోయానే అని వేటగాడు పశ్చాత్తాపపడ్డాడు. ఎలాగైతేనేం తమ మిత్రుని కాపాడుకోగలిగామని కాకి, జింక, ఎలుక ఎంతో సంతోషించాయి. చూశారా పిల్లలు, జంతువులే అయిన చక్కని ఉపాయంతో తమ స్నేహితుని ఎలా కాపాడుకున్నాయో. మనుషులైన మేము ఒకరికి ఒకరు సహాయం చేసుకో.
0: కథ చక్కగా చెప్పావు కుశల్. తరువాత దేశభక్తి గేయాన్ని ఆలపించడానికి మన ముందుకొస్తున్న చిన్నారులు నైషద, మేఘన, హర్షిత, జోషిక, రిషిత.
3: పవిత్ర భారత సవిత్రికో స్వతంత్రోత్సవం సాగింది.

0: ధన్యవాదములు.
1: చక్కగా పాడారు పిల్లలు, అభినందనలు. మీరింతవరకు నేటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం పట్టణం చైల్డ్హుడ్ హై స్కూల్ చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత శ్రీమతి భూమిరెడ్డి అర్చన.
2: శ్రోతలు, ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం చైల్డ్హుడ్ స్కూల్ చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

లలిత గీతం విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను.
3: సిగ్నల్ లేదు.
0: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
0: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
0: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తీవ్ర వేడిగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రధాని అప్రమత్తం చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుండి ఉపశమనం కోసం మజ్జిగ, షర్బత్, బేల్పాన వంటి శీతల పానీయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచిస్తూ
5: మేరే ప్యారే దేశవాసియో, ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్, గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహియే, ధూప్ మే అగర్ నికల్నా హీ పడే तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स जो गाइडलाइंस जारी की है, हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है. आपने भी देखा होगा जैसे जैसे गर्मी बढ़ती है.
4: అదేవిధంగా భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అథ్లెట్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, మూడు తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం చేర్చడంలో బీజేపీ అనిర్వచనీయమైన కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ
6: ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్ష సత్యాగ్రహ ప్రాంత వాసులకు జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ యొక్క కళని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, నాలుగు డివిజన్స్ తో కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, పూర్తి ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం.
4: విశాఖపట్నంలోని గాజువాక్ వద్ద ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై కేజీహెచ్ సిబ్బంది జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరిద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం రావచ్చని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఈ తెల్లవారుజామున రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో కలిపి 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ

0: ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఈరోజు గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని మంత్రి సూచించారు.
1: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది.
0: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈ సీజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక మరోవైపు 2022 తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్ రెండవ ట్రోఫీ సాధించడం కోసం సిద్దమవుతోంది. రాష్టంలో రేపు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశముందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేపు 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు, 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 134వ సంచిక పునఃప్రసారం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 శ్రీ టి నాగేంద్ర బృందం వారు పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30

0: మేరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10 గంటలకు రవి వాసరయ్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు. ఇవి ఈ పూట ప్రసారం కారణ మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజనిలో డాక్టర్ కుందుర్తి సత్యనారాయణ మూర్తి విరచిత శివకీర్తనలు వింటారు. 6:30 డాక్టర్ పి రామకృష్ణారావు వినిపించిన వినదగు మాట. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు సమాయత్తం. డాక్టర్ డి సంపత్ కుమార్ ప్రధాన శాస్త్రవేత్త గారి ప్రసంగం వింటారు. 6:40 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీమల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 8వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో స్వీయ కవితలు కార్యక్రమంలో డాక్టర్ ఏఏ నాగేంద్ర గారి కవితలు వింటారు. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ. రచన ఎస్ జోగినాయుడు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 అనంతపురం జిల్లాలో జానపద కళాకారులు డాక్టర్ సి శివన్న గారి ప్రసంగం వింటారు. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. ఇక 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక రేపు సాయంకాలం ప్రసారంలో 5:00 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం. 6:20 ప్రసార విశేషాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే విరాట పర్వం కీచకవధ చెంచు నాటకం వింటారు. 7:45 కొత్తగూడెం కేంద్రం సమర్పించే వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:45 హిందీ చిత్రగీతాల కార్యక్రమం చిత్ర జగత్. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్

0: ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట చెన్న కేశవరెడ్డి. చిత్రం కోసం పి సునీత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: విన్న పాట చెట్టు కింద ప్లేడరు. చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: విన్న పాట చిన్ని కృష్ణుడు. చిత్రం కోసం ఆశా భోంస్లే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఆర్డి బర్మన్.
1: ముద్దు, కొత్త కర్రలు చికనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

0: విన్న పాట చిన్నల్లుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం వేటూరి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాలా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట చందమామ. చిత్రం కోసం నోయల్, కార్తీక్, ఎంఎం శ్రీలేఖ గానం విన్నాం. సాహిత్యం సుద్దాల అశోక తేజ, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: లలిత గీతం విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ రోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा समय

0: हलकर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
1: ఫలరాజమైన మామిడి పండుగంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
0: देसी पेय से आप भी परिचित हैं। अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी। दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है।
1: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाल रुचुल आविष्कार సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజా అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
0: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణా లేకర్ దేశ్ కే అనేక సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
1: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
0: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నదీ కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాత్ లియా. యే యువా నదీ మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నదీ సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నదీ కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
1: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
0: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్ గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్ తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చాంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బైరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు.

0: అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్ మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవేవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సీబీఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగుదేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. May 2024 థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్, కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్ధమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022 తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు రంగస్థలిలో ఆకాశవాణి కళాకారులు పాడిన రంగస్థల పద్యాలు వింటారు.
2: పాటలు మప్పిన కొందరిలో దైతా గోపాలం ఒకరు. స్వయంగా వారు రచయిత, గాయకుడు అయిన శ్రీ గోపాలం నటుడిగా మంచి పేరు గడించారు. సక్కువై నాటకంలో వారు పాడిన

మంగళగిరిలో రంగస్థలం మీద సక్కుబాయి పాత్రలో లీనమై నటిస్తూ తమ జీవిత వేషం చాలించిన సార్థక నటులు తొంగల చలపతిరావు గారు.

సులభ ముక్తి పదంబు సురజనియే రామచంద్రుని సేవించి రమణి శబరి మోక్ష పదముంది సూత సంభూత తల్లీ

భూత సంభూత తల్లి రామచంద్రుని సేవించి రమణి శబరి మోక్ష పదముందే భూత సంభూత తల్లి. వయసు కాలంబు నియమంబు వలైన అగదే సంసారి భక్తి సంసార

విఠల గోపాల కృష్ణ విఠల గోపాల కృష్ణ విఠల గోవింద కృష్ణ విఠల గోవింద కృష్ణ విఠల గోపాల కృష్ణ విఠల.

0: రంగ మార్తాండులుగా ప్రసిద్ధిగాంచిన రామనాథ శాస్త్రి ఒక గొప్ప సంగీత ప్రక్రియ. శరీరం దుర్బలంగా కనిపించిన తన శారీర బలంతో శాశ్వతత్వాన్ని సంతరించుకున్న పాటలను పద్యాలను ఎన్నిటినో ఆయన తెలుగువారికి కానుకలుగా చదివించారు.
1: పతికి అంత ప్రీతి నీ పైన.

నీవెంత బొంకినా వడి నమ్మువారుండవలదమ్మా. ఇంతయాడుట నీకు హితమంతుగాని నీ వెరపింపు మాటకే వెరవనమ్మా. ఇంతయాడుట నీకే హితమంతుగాని నీ వెరపింపు మాటకే వెరవనమ్మ. పూని వతించే పిన్ననాటనుగోలే నన్నెరింగిన వారు పండితులే ఊరనుండరమ్మా. ఇంతయాడుట నీకే హితమంతు గాని నీ వెరపింపు మాటకే వెరవనమ్మ. పూని వచించితి నా మనసైన గనుము కోటి మాటలు వదిన నా నోటి వెంట చలగి ఈ కలుషం వచింప వచింప సుమ్ము. పూని వచించితి నా మనసైన గనుము కోటి బాటలు వదిన నా నోటి వెంట చెలగి కలుషము వచింపసుము. ప్రతిన బట్టి తిని ఇదియే నీ పాదమాన.

హస్తిదనముగా సర్వజ్ఞుడైన కేశవుని మెత్తి

కరువు పగతుడగు చక్రి బంధించడి బలమున్నరే పట్టి బల.

0: కాక తాన ఈతడు శక్తిగలవారలకే గాని పరుల దగ్గమగునే పడకులారా
1: తొలినాటి తెలుగు నాటకాలలో చలన చిత్రాలలో కృష్ణపాత్ర ధరించి ప్రసిద్ధికెక్కిన సిఎస్ఆర్ ఆంజనేయుడు రామదాసుగా తుకారాంగా ప్రేక్షకుల అభిమానం పొందారు.

చెయ్యదు నీవు కాలు కృత్యముల చెట్టుగా.

0: పసిపిల్ల వేషం నుంచి పండు ముసలి వేషం దాకా వివిధ వేషాలు వేసి అటు నాటక రంగాన్ని ఇటు చలనచిత్ర రంగాన్ని పరిపుష్టం చేసిన నటీమణి పసుపులేటి కన్నాంబ గారు. ఆమె పాడిన ఈ పద్యం ఒకటి విందాం.
1: హరిశ్చంద్రుడి ధారబాజి స్థానగలే.

ఎలలోకములేలి కేసరు శ్రీ నలరాజు

కృతయుగంబునకు అలంకృతి చేయు మాసాట సిరి మూట గట్టుక నరుగక.

ఒక్కరును వెంట కొనిపోవరు వితలము నీవు మాత్రము రాజ్యము నీదు తిరియు తలను కట్టుకపోదువో.

శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థలిలో ఆకాశవాణి కళాకారులు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు వింటారు.

0: శ్రోతలు, ఇంతవరకు శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి మన్ కీ.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2

0: అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
2: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
3: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించడం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
0: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
3: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం

0: కోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కాసింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీరు చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
0: సార్ నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్ నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్ ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్ ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం, భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్, ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం, అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్ ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్ ముందు మీరు చెప్పండి.
2: సార్

0: మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది, కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్ మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి.

ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది.

మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC, దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా.

ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది.

0: ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాల్పంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు.

0: వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. వేసవిలో లభించే మామిడి పండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని వాటిని సాగు చేస్తున్న రైతుల కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల తాను చేసిన నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను ఆ దేశం భారత్కు తిరిగి అప్పగించినట్లు తెలిపారు.
1: एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है.
0: జ్ఞానభారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన మూడు అరుదైన రాగి ఫలకాలు మూడు అరుదైన

0: उनके संबंधों की जानकारी भी इनमें मिलती है। चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है।
1: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన మూడు అరుదైన రాగి ఫలకాలు కూడా లభించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయని, వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుంచి పార్కుల వరకు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి పేర్కొన్నారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక కార్యాచరణను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. త్రివిధ దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తూ,
2: వి పే హోమేజ్ టు అవర్ బ్రేవ్ హార్ట్స్ హూస్ వేలర్, సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ టు ది నేషన్ కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్. వి ఆర్ కమిటెడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ అవర్ వెటరన్స్ అండ్ వీర్ నారీస్. ఐ అష్యూర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా దట్ ది ఆర్మ్ ఫోర్సెస్ విల్ కంటిన్యూ టు సర్వ్ ది నేషన్ విత్ డెడికేషన్, కరేజ్, ఆనర్ అండ్ ప్రొఫెషనలిజం.
1: అలాగే భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో నియమితులయ్యారు. గత 12 ఏళ్లలో భారత్ సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో భారతదేశం అధికంగా పాలు పంచుకుంటోందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో భారత్లో పెరుగుతున్న ప్రాబల్యాన్ని ప్రస్తావిస్తూ, అంతరిక్షం, అణుశక్తి, క్వాంటం టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాలలో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగాలు సమిష్టిగా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పునాదిని నిర్మిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళం మొత్తాన్ని ఓడరేవులకే పరిమితం చేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడిని తీసుకురావడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత నౌకాదళం పూర్తి సన్నద్ధతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రువులపై నిరంతర పోరాటాన్ని కొనసాగించిందని, ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం దాని ఓడరేవులకే పరిమితమైందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నౌకాదళం తన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, నిరోధక సామర్థ్యాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. షిలాంగ్లోని ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ఉత్తమ వ్యాయామ పద్ధతుల్లో సైక్లింగ్ ఒకటని, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తక్కువ దూరాలకు, రోజువారీ ప్రయాణాలకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవడం ఇంధన పరిరక్షణ దిశగా జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఈ నెల 29న దేశవ్యాప్తంగా 15,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఒక్కరోజులోనే ఏర్పాటు చేసి భారత్ అతిపెద్ద రికార్డును సాధించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,700 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేయడం ద్వారా ఈ విజయానికి మహారాష్ట ప్రధాన సహకారిగా నిలిచిందని సామాజిక మాధ్యమ పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ తరువాత దేశంలో 6 లక్షల రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని దాటిన 2వ రాష్ట్రంగా మహారాష్ట నిలిచిందని ఆయన వెల్లడించారు.

0: వాతావరణం. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. అలాగే రేపు ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని అక్కడక్కడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్లోని అక్కడక్కడా ధూళి తుఫాన్లు సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా కాలంలో వివిధ సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో వీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ది, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ టి నాగేంద్ర బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

శ్రోతలు ఇంతవరకు శ్రీ టి నాగేంద్ర బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు.

0: ఏంట్రా చల్లగా ఉందని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపోయావా? బడుద్దాయి, ఒళ్ళు మరుగు బాగా పెంచేస్తున్నావురా. ఏం తింటున్నావు? బండలు కొండలు తిన్నావా? లేకపోతే సూపర్స్ పిలుస్తున్నావా?
1: రాస్కెల్. నాకు బాగా అనిపిస్తుందండి, చెవుడు నాకు కాదు మా అన్నయ్యకి. మేమిద్దరం కావల పిల్లలం.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట చంటబ్బాయి. చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాటకు సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

చంద్రహారం చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో కోమలాగారితో కలిసి పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం పింగళి.

విన్న పాట క్రిమినల్. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం విన్నాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

కానిస్టేబుల్ కూతురు. చిత్రం కోసం పిబి శ్రీనివాస్ గానం విన్నాం. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట చిట్టి చెల్లెలు. చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. ఈ పాటకు సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: अभी आप सुन रहे थे श्री असनापुरम येरैया एवं मंडली का सैक्सोफोन वादन, डोलू पर संगति दी श्री वी एन बालचंदर ने। ये कार्यक्रम आकाशवाणी कड़पा के स्टूडियो में रिकॉर्ड किया गया और इसका प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
1: यू हैव बीन लिसनिंग टू द सैक्सोफोन रिसाइटल बाय श्री असनापुरम येरैया एंड पार्टी इन द रविवासरीय अखिल भारतीय संगीत सभा। ही वॉज एकम्पनीड ऑन स्पेशल डोलू बाय श्री वी एन बालचंदर। This program was recorded in the studios of Akashwani Kadapa and this broadcast came to you from the studios of Akashwani Delhi.
2: Akashwani Anantapuram Kendram Repu Prasaramaye Maa Karyakramaloni Mukhya Amshalu Repu Maa Prabhata Prasaramlo 6 Gantala 10 Nimishalaku Bhakti Ranjanilo Dr. Kundirthi సత్యనారాయణ మూర్తి విరచిత శివకీర్తనలు వింటారు. 6:30 డాక్టర్ పి రామకృష్ణారావు వినిపించిన వినదగు మాట, 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ సాగుకు సమాయత్తం ఎలా కావాలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి సంపత్ కుమార్ గారు అందించే వివరాలు వింటారు. 6:55 ప్రసార విశేషాలు, 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీమల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 8వ భాగం పెట్టారు. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో ఏఏ నాగేంద్ర గారి స్వీయ కవితలు. అనంతరం భక్తిమాల. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన ఎస్ జోగినాయుడు. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 అనంతపురం జిల్లాలో జానపద కళాకారులు డాక్టర్ సి శివన్న గారి ప్రసంగం. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం అభిలాష. అనంతరం 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే విరాట పర్వం కీచక వధ చెంచు నాటకం వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:45 హిందీ చిత్రగీతాల కార్యక్రమం చిత్ర జగత్. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:03. ఈనాటి కార్యక్రమాలు మిమ్మల్ని అలరించాలని ఆశిస్తూ రేపటి మా ప్రభాత ప్రసారంలో 5:53 కలుసుకుంటామని కోరుకుంటూ మీ నుండి సెలవు కోరుతున్న వారు మీ మధుసూదన్ రెడ్డి. జై హింద్, శుభరాత్రి.